ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం ఎఫ్ఎం బ్యాన్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:56.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த 0.2 FM மனசு நிந்தா. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10:11 గంటేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ 10 గంటల్లో ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, స్త్రీలలో నెలసరి సమయంలో ఉపయోగకరంగా ఉండే యోగాసనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు లలిత ప్రసంగము.

తెలంగాణ జనజీవన సంస్కృతి చరిత్రకు సాక్ష్యం యశోధారెడ్డి కథలు. రచయిత విమర్శకులు కెపి అశోక్ కుమార్ ప్రసంగము. మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుంచి లఘు ప్రసంగ మాలిక. ఇంకా మరికొన్ని అంశాలు ప్రసారమవుతాయి. 8 గంటగా హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:30 కథనం కార్యక్రమంలో మావోరి భాగవతం కథలు సంపుటి నుండి ఎడముఖం పెడముఖం కథ ప్రసారమవుతుంది. రచన మరియు పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇక 10:15 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:15 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టుపనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారి శారదతో ముచ్చట, వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూర్కు చెందిన సునార్కర్ పద్మతో ముచ్చట ప్రసారమవుతుంది. 6:20 బల్లె పదాలు కార్యక్రమంలో తెల్లమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగము, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగము ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో ముచ్చట ప్రసారమవుతుంది. అట్లనే రైతు అంతరంగం, పంటల సాగు, పాడి పశువుల పెంపకం అనుభవాలు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కేర ప్రసాద్తో ముచ్చట వింటారు. 9:30 తిరుమల తిరుపతిలో జరుగుతున్న శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 మన పురాణాలు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షడపేట మండలం వెంకట్రాపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగ బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ మొదటి భాగం వింటారు. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. 8:40 సింగిడి, 5:00 మాట చెప్పున్ రే పాట అయినున్ రే, 8:00 ఉషారు, 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటల్ని వినవచ్చు. అయితే సింగిడి, మాట చెప్పున్ రే పాట అయినున్ రే, ఉషారు ఈ 3 కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 2300081 2950 81. ఈ నంబర్లకి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయవచ్చు. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి యోడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సర్వవిఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతారు.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः। भारतस्य कूटनीतिक औन्नत्यं प्राकटयन् विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः प्रावोचत् यत् ब्रिक्स मञ्चे वैश्विक नेतृत्व

0: రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట సభ్యులకు అధిక సంఖ్యలో ఆటోలు ఇప్పించడంతో లాభసాటిగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసీ సమాపేశం హాలులో గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు, వన మహోత్సవం, వీబీ జీరాంజీ పనులు, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామ పంచాయతీ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఇందిరమ్మ బిల్లులు పెండింగ్ లో ఉంచరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జలశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ శానిటరీ ఫీట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్ జాగ్రత్త దివస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియని లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ వెబ్సైట్లు, ఫేక్ యాప్లు, మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆన్లైన్ చాటింగ్ లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయి ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ స్థాయిలో టీకా కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు పోర్టల్లో నమోదు చేయడం ఎంతో అవసరమని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి క్షేత్ర పర్యటన నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని జిల్లా యువజన క్రీడా శాఖాధికారి రామలింగేశ్వర్ గౌడ్ అన్నారు. ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే మండల జిల్లా స్థాయి క్రీడలను ఐక్యతతో నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు మండల, 30 లోపు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని చిన్నచింతకుంట గ్రామంలో ఓటరు జాబితాపై తహసీల్దార్ కరుణాకర్ అవగాహన కల్పించారు. జాబితాలో పేర్లు లేని అర్హులు అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం 6 డిక్లరేషన్ అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులుంటే ఫారం 8 అనర్హుల పేర్లపై ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలపాలని అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదీ అగ్రహారంతో పాటు ఎర్రవల్లి మండలం బీచ్పల్లి NH 44 రోడ్డులోని పుష్కర ఘాట్ వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పగడబందీగా చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నరసింహారావు సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మత్స్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శిశు మరణాలను కేసుల వారీగా పరిశీలించి వైద్య సామాజిక కుటుంబ గర్భధారణ, ప్రసవం తదితర కారణాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసూనారాణి, రాజు, ఎస్ఓ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు

0: విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్ తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయా భారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వశాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వశాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు బెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 0.2 FM മനസ്സ് നീണ്ട

లో అంశం ఎలుక, ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చెవితి స్వాతి నక్షత్రం. ఈయల పొద్దుగల్లా 6:10 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 6:15 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజంతా ఎండగా ఉంటుంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 89% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం సురేష్. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఎరువుల వినియోగం అనేది మనకు హరిత విప్లవం తర్వాత అనేది పెరిగింది. అంటే ఈ ఎరువుల వినియోగం వల్ల ఏమైందంటే, ఈ రసాయనిక ఎరువుల వల్ల దిగుబడి అనేది సుమారు 40-50% వరకు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంటే ఎరువుల ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. ఈ ఎరువుల వాడకం అనేది క్రమంగా రోజు రోజుకు పెరుగుతుంది. అంటే వాడకం ఎంత ముఖ్యమో అధికంగా వాడడం వల్ల కూడా అంతే నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక కిలో పోషకాలు అంటే ఎరువుల రూపంలో మొక్కకు అందిస్తే అది దిగుబడిలో ఎంత పెంపుదల అనేది చూపిస్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే దానివల్ల మనం వేసే ఎరువుల వినియోగ సామర్థ్యం ఎంత ఉన్నది అనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే దీంట్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎరువులు ఎంత మోతాదులో వేయాలి, ఏ పద్ధతిలో వేయాలి, ఏ టైంలో వేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి, అంటే ఎరువుల రూపం ఏ రూపంలో పోషకాలను అందించాలి. అయితే మనము ఎటువంటి పద్ధతిలో వేయాలి, ఏ రూపంలో వేయాలనేది మనము చూసుకున్నట్లయితే, మనకు పంట రకాన్ని బట్టి, నేల రకాన్ని బట్టి, పంట కాలాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఉందనుకోండి, యూరియా అనేది మనకు తొందరగా కరిగి మొక్కకు అందుబాటులోకి వస్తుంది. కాకపోతే మొక్కకు మొదటి నుంచి చివరి వరకు యూరియా వినియోగం అనేది అవసరమవుతుంది.

0: అందువల్ల దాన్ని ఏంటంటే విడతల వారీగా 2 నుంచి 4 విడతలుగా మనం యూరియాని అందించాల్సి ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువులు కానీ భాస్వరం ఎరువులు అనుకోండి, ఆ మొక్కకు వినియోగం తొలి దశలో ఎక్కువ ఉంటుంది. అది ఒక్కసారి అంటే మొదట్లో వేర్లు పెరుగుదలకు అవసరం ఉంటుంది కాబట్టి తొలి దశలో మనకు విత్తుకునే టైంలో కానీ లేకపోతే విత్తిన వారం 10 రోజుల లోపల కానీ వేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత పైపాటుగా వేసినప్పటికీ కూడా అంత ఉపయోగం ఉండదు, ఎందుకంటే భాస్వరం అనేది నేలలో దాని మొబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, దాని చలన సామర్థ్యం అనేది నత్రజని పొటాస్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి అది మొదట్లో వేసినట్లయితే అది తర్వాత కూడా మొక్కకు అందుబాటులోకి వస్తుంది, నెమ్మదిగా కరుగుతూ అందుబాటులోకి వస్తుంది. ఇట్లా మనం ఏ రూపంలో వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి అనేది మనము కూలంకషంగా అంటే మన పంట రకాన్ని బట్టి, పంట కాలాన్ని బట్టి, ఇంతకు ముందున్న పంటని బట్టి ఇవన్నీ కూడా అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎరువులపైన పెట్టే పెట్టుబడి ఖర్చు అనేది కొంతవరకు తగ్గుతుంది. దానివల్ల నేల సారం దెబ్బతినకుండా మనకు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి రైతులు ఎరువులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు నాణ్యమైన సుస్థిరమైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
1: ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ చెప్పిన వ్యవసాయ సలహా విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రముఖ నవల రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయుల జయంతులు, అట్లనే ఈరోజు సినీ నటి రమ్యకృష్ణ గారి పుట్టినరోజు. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు రిషి పంచమి సప్తదిన పండుగ కూడా ఉంది. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఈరోజు సెప్టెంబర్ 15 1961 సంవత్సరంలో మైసూర్ రాజ్యంలోని చిక్కబల్లాపూర్లో జన్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దక్కన్ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ఆటోమేటిక్ 100 గేట్ల వ్యవస్థను 1903 సంవత్సరంలో మొదటిసారిగా పూణే దగ్గర ఖడక్ వాస్ల వద్ద నెలకొల్పారు. దీనివల్ల వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటిని నిల్వ చేసే విధానం ఏర్పడింది. దీని తర్వాత గ్వాలియర్ వద్ద, మైసూర్ వద్ద గల కృష్ణరాజు సాగర్ ఆనకట్టలకు దీనిని వాడారు. అప్పట్లో ఈ కృష్ణరాజు సాగర్ ఆనకట్ట చాలా పెద్దది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించడం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. 1908 సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత మైసూర్ సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు. మైసూర్ దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్ హౌస్ బిరుదునిచ్చింది. 1955 సంవత్సరంలో భారతదేశం అత్యంత గొప్ప పురస్కారమైన భారత రత్నాన్నిచ్చి సత్కరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఈ రోజును అంటే సెప్టెంబర్ 15 తేదీని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈయన 1962 సంవత్సరంలో ఏప్రిల్ 12 తేదీన మరణించారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. యోగం అనే అదృష్టం ఈ శీర్షికన స్త్రీలలో నెలసరి సమయంలో ఉపయోగకరంగా ఉండే యోగాసనాలు. ఆదిలాబాద్ కు చెందిన యోగా శిక్షకులు లలిత ప్రసంగం విందాం.
2: నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, ఈ యొక్క యోగా చేయడం వల్ల మన యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యక్షంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటటువంటి సమస్యలు బహిష్టు సమయంలో కానీ లేదా ఇంకా ఇతరాత్ర ప్రాబ్లమ్స్ కానీ, మెనోఫాజ్ వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఈ యోగా సాధన చేయడం వల్ల ఇప్పటి వరకు చాలామందిని తట్టుకొని ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా నా విషయానికి వచ్చినట్లయితే యోగా సాధన వల్ల ఇంతవరకు నాకు ఎటువంటి గర్భాశయ సమస్యలు కానీ, మూత్రపిండ సమస్యలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అయితే మనము ఏం చేయాలనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, యోగాలో యోగా నా భోగ, యోగన లేనట్లయితే మనకు సుఖంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదనేది సూత్రం. అయితే ముఖ్యంగా యోగా ద్వారా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే శ్వాసలు. శ్వాసకు సంబంధించినటువంటి ఫస్ట్ బసిరిక ప్రాణాయామ, అదేవిధంగా కపాలభాతి, అగ్నిసార, ఉజ్జాయిని, ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం వల్ల మన గర్భాశయ పరిస్థితి కానీ, మూత్రపిండాలు కానీ, అదేవిధంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి అవయవాలకు మంచి ఎక్సర్సైజ్ జరిగి వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా పెరిగి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ యొక్క ప్రాణాయామాలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇదే కాకుండా వీటితో పాటు సమన్వయంగా ఇంకా కొన్ని సూక్ష్మాసనాలు అని చెప్పేసి కాళ్ళు చేతులు ఆడించడం అనేది జరుగుతుంది. వాటి ద్వారా కూడా మనకు ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు కానివ్వండి లేదా నరాలు కానివ్వండి కదలిక ఏర్పడి వాటి ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ అన్ని అవయవాలకు అందేటట్లు చేయడమే యోగా యొక్క ఉద్దేశం. కాబట్టి యోగా ద్వారా మనము కేవలం ప్రాణాయామాలు చేస్తూ ఇంకా కొన్ని ఆసనాలు గనక వేస్తూ మనం ఉపయోగించుకున్నట్లయితే వాటి ద్వారా కూడా మన యొక్క కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక క్రమ పద్ధతిలో ఉంటూ ఆరోగ్యాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రాణాయామాలతో పాటు మనం తక్కువ సమయంలో గనక యోగాసనాలు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సూర్య నమస్కారాలు చాలా మంచివి. సూర్య నమస్కారాల్లో 12 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు, అదేవిధంగా 18 రకాలైన సూర్య నమస్కారాలు ఉంటాయి. వీటిని గనక ఒక క్రమ పద్ధతిలో శ్వాసను జోడిస్తూ చేసినట్లయితే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతూ, దాంతోపాటు ముఖ్యంగా స్త్రీలకైతే గర్భాశయ సంబంధించినటువంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కు ఈ యొక్క ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి అవకాశము సూర్య నమస్కారాల ద్వారా ఉంటుంది. కనీసం ఎంత తక్కువైనా రోజుకు 6 నుండి 12 సూర్యాసనాలు గనక వేసుకున్నట్లయితే మనకు ఎట్టి సమస్యలు రావనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకా గనక చేసే ఓపిక ఉండి టైం ఉన్నట్లయితే మనం కూర్చున్న ఆసనాలు అని చెప్పేసి వక్రాసనాలు, గోముఖాసనము, అదేవిధంగా వజ్రాసనంలో ఉన్నటువంటి ఆసనాలు వేయడం వల్ల ఖచ్చితంగా గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భాశయం మీద ఉన్నటువంటి ఆ యొక్క పొరలకు ఒత్తిడి జరగడం వల్ల ఆ ఒత్తిడి నివారించబడి మనకు గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకుండా ఈ యొక్క ఆసనాలు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం మామూలు స్థితిలో కూడా కూర్చొని ఆసనాలు వేసినట్లయితే దాంట్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోముఖాసనం ఒకటి, జానుశిరాసనం ఒకటి, వక్రాసనంలో 1, 2, 3 అని చెప్పేసి 3 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ ఆసనాల వల్ల ఈ యొక్క నడుము భాగం కానీ, పొత్తి కడుపు భాగం కానీ బాగా ట్విస్ట్ అయిపోయి దాని ద్వారా గర్భసంచి మీద, మూత్రపిండాల మీద బాగా ఎక్సర్సైజ్ జరిగి మన యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనము నిల్చున్న ఆసనాలు అయితే మనకు చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి. దాంట్లో వక్రాసనాలని, అదేవిధంగా మనకు నిల్చున్న ఆసనాల్లో చాలా రకాలైన ఆసనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం నిల్చున్న ఆసనాలు వేస్తే కూడా నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ప్రతి ఆసనంలో కూడా ఏం జరుగుతుందంటే కాళ్ళు చేతులు బాగా ఆడించడం జరుగుతుంది. కాబట్టి దాంతో నిల్చున్న ఆసనాలు ఎన్ని ఉంటే వాటన్నిటినీ కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే మొత్తానికి మనకు సయాటికల్ లాంటిది, అదేవిధంగా

గర్భాశయంలో ఉన్నటువంటి ఆ బ్లాడర్ పెరగడం గాని లేదా కణతులు ఏర్పడడం గాని ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మనము ఈ యొక్క ఆసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఆసనాలు వేస్తూ ప్రాణాయామ ద్వారా మన ఆరోగ్య స్థితిని, మన బహిష్టు సమయంలో వచ్చే సమస్యలను, అదేవిధంగా మనకు బహిష్టు ఆగిపోయే సమయంలో వచ్చేటటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే ఈ యొక్క యోగా క్రమంగా చేస్తున్నారో వాళ్ళలో ఇటువంటి సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కనబడడం లేదు. చాలా మందికి వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్ యోగా వల్ల సాధించబడుతున్నాయని చెప్పేసి కూడా మా యోగా భవన్కి వచ్చేటటువంటి చాలా మంది వాళ్ళ యొక్క రిజల్ట్ చెప్పడము జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో సాధారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య థైరాయిడ్ కానీ, అదేవిధంగా ఈ యొక్క రజస్వాల సమయంలో వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్, ఋతుక్రమము, వీటన్నిటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణమైనటువంటి అనేక సమస్యలు ప్రాణాయామాల ద్వారా, అదేవిధంగా ఆసనాల ద్వారా ఖచ్చితంగా నివారించబడి చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఈ యొక్క మన యోగా సాధన ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి మేము చెప్పడము జరుగుతుంది. అయితే మెయిన్ ఏంటిదంటే ఈ యొక్క యోగ సాధన ద్వారా, ప్రాణాయామాలు చేయడం ద్వారా ప్రతి అవయవంలోకి ఆక్సిజన్ ప్రవేశించి తొలగించడానికి ఈ ప్రాణాయామాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి తెలపడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా యోగా మీద అవగాహన ఏర్పరచుకొని దాని ద్వారా మనకి ఏం సత్ఫలితాలు దొరుకుతాయో అనే విషయాన్ని మనము గ్రహించి పొందడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే జరుగుతున్నటువంటి స్థితిలో ఈ కరోనా ఎఫెక్ట్ లాంటివి కూడా ఇంత భారీ ఎత్తున మన ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితిని మనము ప్రాణాయామాలు చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుకొని శ్వాస సంబంధమైన రోగాలను కూడా మనము తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగాల గురించి ప్రతిసారి తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామాలు అనేవి ఎంత ముఖ్యమైనయో, అలాగే మనకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు కూడా, ముఖ్యంగా లేడీస్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమస్య ఈ మధ్య థైరాయిడ్, ఆ థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాణాయామాలు, బ్రీతింగ్స్ కానీ, మెడల యొక్క ఎక్సర్సైజులు కానీ, అదేవిధంగా బ్రీతింగ్లో ఉన్నటువంటి బసిరిక, ముఖ్యంగా కపాలభాతి, అగ్నిసార, ఇవి చాలా ఉపయోగపడతాయి. వీటి ద్వారా మనము మన యొక్క ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచుకొని రోగాల నుండి తప్పించుకోవడానికి చాలా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా వాకింగ్ వాకింగ్ అని చెప్పేసి వాకింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. వాకింగ్ చేయడం చాలా మంచిదే, కానీ వాకింగ్తో పాటు మనకు బ్రీతింగ్ కూడా చాలా అవసరము. ఆ బ్రీతింగ్లో మనం ఏం చేసేది ఏంటిదంటే మన ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందించేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణాయామాలు చేయడం కూడా చాలా అవసరం. వీటి ద్వారా ఆరోగ్యంలో అనేక రకాలైనటువంటి సమస్యలను నివారించేటటువంటి శక్తి బ్రీతింగ్లో ఉంది. కాబట్టి వాటి ద్వారా మనము ఈ యొక్క ఆరోగ్య సమస్యలను నిర్మూలించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ మనము ఎలాంటి టైం అయినా పర్వాలేదు, కొంత అన్నం తిన్నాక కనీసం 3-4 గంటల తర్వాత మనం యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేసుకోవచ్చు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకొని వాటి ద్వారా మన ఆరోగ్యాలని కాపాడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ చేసే టైం లేనట్లయితే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈవినింగ్ టైంలో యోగ సాధన చేసి ఆ తర్వాత యోగా అనంతరం 1/2 అవర్ తర్వాత భోజనం అవి చేయవచ్చు. వీటితోటి ఎటువంటి కష్టాలు అనేవి మనకి ఏమీ ఉండవు. ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా అన్నిటికంటే నా అభిప్రాయం ప్రకారము ఉత్తమమైనటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పేసి తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గర్భవతులు కూడా మనము యోగా సాధన ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలను, నార్మల్ డెలివరీ కావాల్సినటువంటి బ్రీతింగ్స్, అదే మెడిటేషన్, ఇంకా కొన్ని చిన్న చిన్న ఆసనాల ద్వారా కూడా చక్కటి పిల్లలకు జన్మనివ్వడానికి అవకాశం ఉండేటటువంటి ఎక్సర్సైజులు కూడా యోగాలో ఉంటున్నాయి. కాబట్టి ఈ యోగాని మనం ఉపయోగించుకొని, ముఖ్యంగా స్త్రీలైతే ఇంట్లోనే కనీసం 1 గంట, 1.5 గంటల టైం తీసుకున్నట్లయితే మన జీవితానికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఎవ్వరు కూడా మనల్ని కాపాడుకోవాల్సిన అవసరము ఉండదు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటిల్లిపాది ఆరోగ్యంగానే ఉంటుంది. కాబట్టి
ఆదిలాబాద్ టౌన్లో ఉన్న వాళ్ళే కాకుండా

0: ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలైనా కూడా యోగా భవన్కి వచ్చి మా యొక్క సేవలను అందుకోవాలని చెప్పేసి మేము కోరుకోవడం కూడా జరుగుతుంది.
1: యోగమనే అదృష్టం. స్త్రీలలో నెలసరి సమయంలో ఉపయోగకరంగా ఉండే యోగాసనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు లలిత ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఈరోజు ప్రముఖ యాత్రికుడు మార్కోపోలో జయంతి. 13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఇటాలియన్ సాహసికుడు మరియు వర్తకుడు. 17 ఏళ్ల వయసులో ఇటలీ నుంచి సిల్క్ రోడ్ మార్గంలో ప్రయాణించి చైనా చేరుకున్నారు. చైనాను పాలించిన మంగోల్ చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ ఆస్థానంలో 17 ఏళ్లు పనిచేసి రాయబారిగా అనేక దేశాలు తిరిగారు. స్వదేశానికి తిరిగి వెళ్లే దారిలో దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా కాకతీయుల పరిపాలనా కాలాన్ని సందర్శించి ఇక్కడి సంపద మరియు వజ్రాల వర్తకం గురించి రాశారు. తన అనుభవాలతో ది ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో పుస్తకాన్ని అందించారు. ఇది తర్వాతి కాలంలో క్రిస్టోఫర్ కొలంబస్ వంటి వారికి కొత్త సముద్ర మార్గాలు కనిపెట్టడానికి ప్రేరణగా నిలిచింది. ఐరోపా వాసులకు ఆసియా వైభవాన్ని పరిచయం చేసిన గొప్ప యాత్రికుడు మార్కోపోలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ జనజీవన సంస్కృతి చరిత్రకు సాక్ష్యం యశోదారెడ్డి కథలు. రచయిత విమర్శకులు కేపి అశోక్ కుమార్ ప్రసంగం విందాం.
2: ప్రాచీన సాహిత్యంపై లోతైన పాండిత్యం, సంస్కృతంపై ఆధిపత్యం ఉండి కూడా మాండలిక భాషపై మక్కువ ఎక్కువ గల విద్వాంసురాలు, విమర్శకురాలు, కథారచయిత్రి, గొప్ప వక్త ఆచార్య పి యశోదారెడ్డి. డాక్టర్ పి యశోదారెడ్డి గొప్ప పరిశోధకురాలు. తెలుగులో హరివంశములు అనే పరిశోధనా గ్రంథం వీరి పరిశోధనలో అత్యుత్తమమైనది. మహాభారతంలో స్త్రీలు అనే పరిశోధనా గ్రంథంలో భారతాన్ని స్త్రీల కోణంలో పరిశీలించారు. వారు 22 పుస్తకాలను ప్రచురించారు, వందలాది వ్యాసాలను రాశారు. ఇందులో పరిశోధన, విమర్శ, దృశ్య శ్రవ్య నాటకాలు, కథలు, గల్పికలు, కవిత్వము, బాల సాహిత్యము ఉన్నాయి. యశోదారెడ్డి సాహిత్య జీవితం కథలు, ముచ్చట్ల రచనలతోనే ఆరంభమైంది. 1950 దశకారంభం నుంచే ఆమె ఆలిండియా రేడియోలో మహాలక్ష్మి ముచ్చట్లు అని వినిపించేది. అవి ఆమె పుట్టిన పాలమూరు జిల్లా బిజినేపల్లి గ్రామం భాషలో, యాసలో ఉండేవి. తర్వాత మా ఊరు ముచ్చట్లు పేరుతో కథల సంపుటి ప్రచురించారు. ఆమె కథలు అచ్చమైన మాండలికంలో ఉంటాయి. మాండలిక పదాలను ప్రజలు ఎట్లా పలుకుతారో అదేవిధంగా ఆమె కథల్లో వ్రాశారు. అందుకే ఆమె కథలు మనకు మనం చదువుకున్న దానికన్నా ఆమె చదివి వినిపిస్తుంటే చాలా రక్తి కట్టాయి. మాండలిక పదాలను చక్కని యాసలో భావయుక్తంగా చదివి వినిపించడం ఆమెకున్న విద్యల్లో ఒకటి. అలా తెలంగాణ మాండలికం అంటే యశోదారెడ్డియే అని పేరు తెచ్చుకున్నారు.

యశోదారెడ్డి కథారచన 1950 ఆరంభమై 1956 తర్వాత 1960-70 దశకాల్లోనే ఎక్కువగా సాగిందని చెప్పాలి. ఆమె మొదటి కథల సంపుటి మా ఊరి ముచ్చట్లు 1973 అచ్చయింది. ఆ తర్వాత ఆమె 1999 ధర్మశాల, 2000 హెచ్ఎమ్మ కథలు అచ్చయ్యాయి. పబ్లిషర్లు ఎక్కువగా మార్కెట్ ఉన్న నవలలను అచ్చువేసినట్లుగా కథలను వేయడానికి ముందుకు రాలేదు. ఆమె సొంతంగానే కథలను అచ్చువేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆమె కథలు తెలంగాణ కథకులందరి కథల్లాగానే ఆలస్యంగానే పుస్తక రూపంలో వచ్చాయి. అక్షరాస్యత లోపించడం వలన, సంస్కృతం ఉర్దూల ప్రభావం లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అచ్చమైన తెలుగు వినిపిస్తుంది. గ్రామాల్లో కూడా ఉర్దూ ప్రాభవం పెరుగుతున్న రోజుల్లోనే తెలుగువారందరూ ఏకమై విశాలాంధ్రగా రూపొందినారు. కానీ ఈ రెండు ప్రాంతీయ భాషలకు సరియైన సమన్వయం కుదరలేదు. సరికొత్తగా వ్యావహారిక భాష ఏర్పడినది. దీని ప్రభావం వల్ల తదితర ప్రాంతాల వలనే తెలంగాణ తెలుగు కూడా తన నిజస్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని అమూల్యమైన ఆ పదబంధములు కాలగర్భంలో కలిసిపోకుండా ఆ భాషను, యాసను కాపాడవలనను తాపత్రయంతో ఈ కథలను రాశానని రచయిత్రి మా ఊరి ముచ్చట్లు ముందు మాటలో తెలియజేశారు. మా ఊరి ముచ్చట్లు సంపుటిలో 10 కథలున్నాయి. మొదటి కథ గంగరేగి చెట్టులో కాశిరెడ్డి తన చెల్లెలు ముచ్చాలమ్మ కొడుకైన రఘునాథరెడ్డికి తన కూతురు ఎచ్చమ్మనిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మేనరికం, పైగా ఆస్తిపరుడైన అన్నగారి అండ ఉంటుందని ముచ్చాలమ్మ వారి పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పట్లో బాల్య వివాహాలు మామూలే. ఇంటి వెనుక ఉన్న గంగరేగి చెట్టు పండ్లు తెంపుకోవడానికి పిల్లలైన ఎచ్చమ్మ, రఘునాథరెడ్డి ఇద్దరూ చెట్టెక్కుతారు. ఎచ్చమ్మకు కిందికి దిగడానికి రాకపోతే రఘునాథరెడ్డి వంగితే వాడి వీపు మీద కాలు పెట్టి ఎచ్చమ్మ దిగడం ముచ్చాలమ్మ చూసి అడిగిపోతుంది. ఇప్పుడే పిల్లవాణ్ణి వాజమ్మని చేసి ఆడుస్తున్నది, రేపు పెళ్లైతే దీన్ని తట్టుకోగలమా అని ఆలోచించి ఆ సంబంధం మానుకొని వెళ్ళిపోతుంది. అలాగే మేనరికం కథలో పండుగకు వచ్చిన చెల్లెలు అలిగి ఏడుస్తూ వెళ్లిపోతుంటే అన్న వచ్చి ఓదార్చి తప్పకుండా తన కూతుర్ని ఆమె కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఇంటికి తీసుకొస్తాడు. ఈ రెండు కథలు అప్పట్లో ఉన్న మేనరికాలు, బాల్య వివాహాలను సూచిస్తాయి. నాగి అనే కథలో ఆకలితో, దారిద్ర్యంతో పనులు లేక మగాడిలా తిరుగుతూ దొంగతనాలకు నాగి అలవాటు పడుతుంది. పట్నంలో చదువుకుని వచ్చిన రామ్రెడ్డి ఆమె సంగతి తెలుసుకుని చేరదీస్తాడు. ఆమెకు పని ఇచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. నాగి నమ్మకంగా కష్టపడుతూ పనిచేసి ఇంటి దొంగలను పట్టించి తన స్వామి భక్తి నిరూపించుకుంటుంది. పీర్ల పండుగ కథలో పీర్ల పండుగ సందర్భంగా బయటి నుండి తురకలు వచ్చి సావిటి వెనుక మసీదులో పీరీలు కూసుండబెడతారు. పీర్ల పండుగ సందర్భంగా ఆ ఊర్లో జరిగే హడావుడి వైభవాన్ని వర్ణించడమే ఇందులో కనిపిస్తుంది. ముమ్మాయి కథలో ఎచ్చమ్మ బడి నుండి తిరిగి వస్తుంటే మూలమలుపు దగ్గర అమర్ సింగ్ కనిపించి పూలు తీసుకోమని పిలుస్తుంటే వాడి భీకరాకారం చూసి పిల్లల్ని ఎత్తుకుపోయేవాడుగా భావించి భయపడి పరుగుతో ఇంటికి వచ్చి దాక్కుంటుంది. చివరకు తెలుస్తుంది అసలు విషయం. అమర్ సింగ్ తన బాల్యంలో తమ ఇంట్లో జీతగాడుగా పనిచేస్తూ ఎప్పుడూ తన భుజాల మీద వేసుకొని తిరిగేవాడట. ఇక్కడ పని మానేసి పట్నం వెళ్లి మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు. ఎచ్చమ్మను గుర్తుబట్టి ఆమె పట్ల ప్రేమతో ఆమెకు పూలు ఇష్టమని ఇవ్వబోతే ఆమె అపార్థం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు మంచి స్నేహితులైపోతారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రబోధించే కథ జతగాళ్లు కాగా, సన్యాసి సంసారిగా మారిన వైనాన్ని జోగులయ్యే కథ తెలియజేస్తుంది. మాపంతులు కథలో నైజాం ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ రాజకీయాల వల్ల ఊళ్ళో వచ్చిన మార్పుల గురించి ఈ కథలో తెలియజేశారు. ఆ ఊళ్ళో ఉన్న ఒక బడిని అప్గ్రేడ్ చేస్తారు. బాలశిక్ష చెప్పే పంతులు ఇప్పుడు పనికిరాడు. అతనికి ఆంగ్లం రాదన్న మిషతో తొలగించి ఏరవతల ఉన్నవాణ్ణి, అనగా ఆంధ్ర నుండి పిలిచి అక్కడ ఉద్యోగం ఇస్తారు. నాలా కాకుండా మీరు బాగా చదువుకొని బాగుపడండి అని చెప్పి పంతులు బడి విడిచి వెళ్లిపోతాడు. మురారి కథలో తను ప్రేమించిన శాంత దూరం కావడంతో తన జీవితానికి అర్థం పరమార్థం వెతుక్కుంటూ ఆమె పుట్టి పెరిగిన ఊర్లోనే తను ఉంటూ ఆ ఊర్లోని మనుషుల్లో ఒకడుగా అందరికీ అండగా నిలుస్తాడు మురారి. ప్రేమ విఫలమైన సామాజిక లక్ష్యాలతో గ్రామం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ వ్యక్తిగా మురారి నిలిచిపోతాడు. మా ఊరి ముచ్చట్లు సంపుటిలోని కథలన్నీ 1950 నుండి 65 మధ్య కాలానికి చెందినవి. ఆ

కాలానికి సంబంధించిన సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, సంస్కృతి ఈ కథల్లో చిత్రించబడినాయి. ఇందులో తెలంగాణ అమ్మలక్కలు, ముసలివాళ్లు, ఇతర గ్రామీణులు పెట్టే ముచ్చట్లు మౌఖిక కథాకథన శైలిలో రూపొందాయి. సర్వసాక్షి కథనంగా చెప్పిన గంగరేగి చెట్టు, నాగి, మేనరికం, మాపంతులు, ఎంకన్న, ముంబై కథలు ఎదుటివారిని సంబోధించి చెప్పే జానపద శైలిని అనుసరించి ఉత్కంఠభరితంగా సాగాయి. ఇందులోని కథల్లో ఎన్నో పలుకుబడులు, సామెతలు, జాతీయాలు, ప్రజల నోట్లో నానే గ్రామీణ పదాలు ఎంతో చక్కగా ఒదిగిపోయాయి. ఒక పరిశోధకురాలిగా తానే ఆయా పదాలను, జాతీయాలను, సంస్కృతిని, సామెతలను, మాండలికంలో భాషాధ్వనుల మార్పులను అనుబంధంలో వివరించారు. అందుకనే ఆ సంపుటిని గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షరబద్ధం చేసిన విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు. యశోదారెడ్డి భర్త ప్రఖ్యాత చిత్రకారుడు పిటి రెడ్డి ఈ కథలకు పెయింటింగ్స్ లాంటి చిత్రాలను వేయడం, వారే గీసిన రచయిత్రి చిత్రం కూడా మొదట్లో చేర్చడం ఈ పుస్తకానికి మరింత శోభను చేకూర్చాయి. తర్వాత హెచ్ఎమ్మ కథలు, ఇది 2000లో వెలువడింది. ఒంటరిగా మిగిలిపోయిన ఆడపిల్లలను వేశ్యలుగా మార్చే విషవలయం నుండి మోనా తప్పించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడమే మొదటి కథ. కుక్కల్నా పోట్లాడుకుంటూ చెత్తకుండీల మీద ఆధారపడి బతికే నికృష్ట జీవుల బతుకులు ఎంత ఘోరంగా ఉంటాయో, దీనికి కారణం ఎవరని తర్కించడం తీరాల నాటి తెగుల్లో కనిపిస్తుంది. పద్మినిని ప్రేమించిన విజయబాబు తన తల్లిదండ్రుల ఆమోదాన్ని పొందడానికి గాను ఆ అమ్మాయిని తమ ఇంట్లోనే పని మనిషిగా ప్రవేశపెట్టి అనుకున్నది సాధిస్తాడు. కోటిలింగం ఆ రెండు నావి అని ఇళ్లమందకు ప్రామిస్ చేసినప్పుడు ఏంటో అనుకున్న బుచ్చిబాబు ఆ రెండూ బరువు భారమని తెలుసుకుంటాడు. దసరా పండుగ వేడుకలు, ఊరి రాజకీయాలు జమ్మి కథలో వర్ణించారు. ఎలమంద కుటుంబానికి దురచేసిన సహాయాన్ని సహించలేని దురసాని దుర తదనంతరం అన్నీ లాక్కుని ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది. కొంతకాలానికి ఆ ఊరికి డిప్టీ కలెక్టర్గా వచ్చిన కోదండం ఎలమంద కొడుకని, అతని హోదా ముందు, అతని హృదయ వైశాల్యం ముందు తామెంత అల్పులో దురసాని తెలుసుకుంటుంది. ఆస్తులు ఉండగానే సరికాదు, దాన్ని కాపాడుకునే తెలివి కావాలి. చెడు అలవాట్లతో అన్ని పోగొట్టుకుని బిచ్చగాడుగా మారిన బాబయ్య కథే సందబిచ్చం తల్లి. దుర్మార్గుడైన బాలరెడ్డి లాంటి స్నేహితుల వలన సీనయ్య లాంటి కష్టజీవులు కూడా నాశనమవుతారని ఒక కథ తెలియజేస్తుంది. నిశ్చితార్థం కథలో తెలంగాణ పెళ్లి సంబంధం చూడటానికి రైలు ప్రయాణం చేసి వచ్చిన కోస్తావారికి పెళ్లి కూతురు తరఫున వాళ్ళంతా అనాగరికులని, వాళ్ల భాష, యాస, సంస్కృతిని అవమానిస్తూ మాట్లాడటంతో పెళ్లి కూతురు ప్రభ ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది. పెద్దల ప్రవర్తనకు విసిగిపోయిన పెళ్లి కొడుకు ప్రసాద్ సామరస్యంగా కాపురం చేసుకునేది మనమే కదా అని నచ్చజెప్పి ప్రభను పెళ్లి చేసుకుని వస్తాడు. మనసులు కలవడమే ముఖ్యం కాని మిగతావి కాదని తేల్చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు రకరకాలుగా ఉంటాయి. తర్వాత కాలంలో కొంతమంది తమ పేర్లు మార్చుకుంటారు. పేరును బట్టి మనిషిని అంచనా వేయలేం. అందుకనే పేర్లేముండది పెద్దీర్ఘమని రచయిత్రి చెబుతారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు ఒకరీతిగా ఉండవు. భార్యాభర్తల్లోనైనా, పిల్లల్లోనైనా, పండితుల్లోనైనా ఎవరి అభిప్రాయాలు వారివి. అందుకే పుర్రేకో బుద్ధి జిఫకో రుచి అన్నారు. అందరి రుచులు ఒక్కటైతే ఇన్ని రుచులు ఎందుకని ప్రశ్నిస్తారు. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, ఇలా ప్రతిదానికి తప్పులు తీస్తూ కోడలను రకరకాలుగా వేధించుకు తినే అత్తగారింట్లో కోడలమ్మ ఇతలను తెలియజేస్తారు. పెళ్లికంతా సంబరంగా పోవడం, రేపు ఎదుర్కోళ్ళు అనగా అంతా పెళ్లి ఇంటికి పోతారు. అక్కడ ఆడపిల్లలు చేసే హంగామా హడావిడి అంతా ఇంతా కాదు. అలా అక్క పెళ్లి హడావిడిలో చెల్లెలకి సంబంధం కుదరడం అందరికీ సంతోషాన్ని కలగజేస్తుంది. పరుపు బండ రాయి వెనుక గల కథను వివరిస్తూ ఆ ఊళ్ళో ఎన్నికల సందర్భంగా జరిగిన సభను, హంగామాను తెలియజేస్తారు. ఎన్నికలు వస్తున్నాయని కొట్లాటలు లేకుండా అన్ని పార్టీలు కలిసి చెరువు కట్ట మరమ్మత్తుల పనిని పంచుకోవడం బుక్కిందే దక్కిందిలో కనిపిస్తుంది. పట్నం పోకడలకు అలవాటు పడి ఊళ్ళో పొలాలన్నీ అమ్ముకొని పట్నంలో కాంట్రాక్టర్గా మారిన దొర తన కుటుంబాన్ని రక్షించుకోవడం దొరా నన్ను అమ్ముకోకులో చూడవచ్చు. ఇద్దరు పిల్లల మధ్య నలిగిపోయిన మిఠాయి రాముల కథ కూడా ఇందులో ఉంది. తెలంగాణ సంస్కృతిని, సంస్కృతిలో వస్తున్న మార్పులను తెలియజేయడానికి వ్యాసం లాంటి కథలను కూడా కొన్ని రాశారు. వీటిలో దసరా పండుగ వేడుకలు, ఆ ఊరి రాజకీయాలను జమ్మి కథ తెలియజేస్తుంది. రైలులో రచయిత్రి టూ టైర్లో చేసిన ప్రయాణం, ఆ పెట్టెలో ఉన్న ప్రయాణికులు, వారి వారి స్వభావాల గురించిన వర్ణన,

0: రెండు కథల్లో కనిపిస్తుంది. అర ఎకరం పొలాన్ని ఆక్రమించి వెలిసిన పెద్దమర్రి ముచ్చట కూడా ఇందులో ఉంది. ఎయిర్పోర్టులో జరిగే తతంగం, విమాన ప్రయాణికుల నడవడికను సీతమ్మ విలాయత్లు తెలియజేశారు. మా ఊరి ముచ్చట పేరుతోనూ మూడు వ్యాసాలలో ఎన్నో విషయాలను తెలియజేస్తారు. తెలంగాణలో కనిపించే రకరకాల నగలను, ఆడామగ విడివిడిగా ధరించే వాటిని వివరంగా సొమ్ము సంబంధంలో తెలియజేశారు. యశోధరరెడ్డి తన బాల్య స్మృతుల్ని, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని తెలంగాణ మాండలికంలో కథలుగా తీర్చిదిద్దారు. ఈ కథలలోని యచ్చమ్మ ఎవరో కాదు, తానేనని రచయిత్రి ఎన్నో సందర్భాలలో వివరించారు. ఉత్తరాల రూపంలో రాసిన ఈ కథలు మౌఖిక శైలీ శిల్పాలతో కూడుకొని ఉన్నాయి. ఈ కథలు ఉత్తరాల ప్రక్రియ ద్వారా సెకండ్ పర్సన్లో ఎదుటివారికి కథ చెప్తున్నట్లుగా కొనసాగుతాయి. ఈ కథలు 1965 నుండి 1980ల మధ్య కాలంలో మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల సామాజిక పరిణామాలను చిత్రించాయి. భాష కూడా మా ఊరు ముచ్చట్లు కథా సంపుటి నుండి కాస్త మారిన క్రమం ఇందులో కనబడుతుంది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఆయా దశాబ్దాల తెలంగాణ ప్రజలను, సంఘటనలను, సంస్కృతిని ప్రతిఫలిస్తాయి. యశోధారెడ్డి తన కథల గురించి, నా కథలన్నింటిలో వస్తువు ఎక్కడో మిన్నులు పడ్డ తావుల నుండి రాలేదు. నేను పెరిగి పెద్దవైన పల్లెపట్టులు, చూసిన గుట్టలు, కొండవాగులు, తిరిగి చూసిన పట్టణ నాగరికతలు, తెలిసి తెలియని మూఢనమ్మకాలు, రాజసాలు, అహంకారాలు, యువకులు, పరిత్యక్తలు, పతివ్రతలు, ధూర్తులు ఎందరెందరో అప్పుడప్పుడు నేను విని చదివి చూచిన విషయము భూమిక కాగా, ఇంతవరకు మస్తిష్కంలో దాగిన స్మృతి జ్ఞానంతో జతపరిచి కథలు అల్లడం జరిగింది. అంతేకాని వాస్తవం లవలేశం లేకుండా స్వేచ్ఛగా ఊహాగానం చేస్తూ గిరగిరా రంగురాటనం తిప్పలేదు అని చెప్తారు. అందుకే యశోదారెడ్డి కథల్లో ఆమె చిన్ననాటి పల్లెటూళ్ళు, అక్కడి మనుషులు, పేర్లు, అప్పటి జీవితం, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. యశోదారెడ్డి కథల్లో వస్తువు, కథనం, కథన శైలి, పాత్రలు, సంభాషణలు, స్వగతాలు, ప్రకృత్యాది వర్ణనలు అన్ని విలక్షణంగా కనబడతాయి. వీరి కథల్లో వ్యక్తుల ఇతివృత్తం కన్నా కథనం పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కథలో ఒక్కొక్కసారి వస్తువుకు ప్రాధాన్యం లేనట్టు కనిపిస్తుంది. కథలో వస్తువు కన్నా సన్నివేశాలు, సంఘటనలు తక్కువగా ఉంటాయి. కథనం, వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. పాత్రల మనోగత భావాల వర్ణనలు, స్వగతాలు చాలా దీర్ఘంగా ఉంటాయి. ఎక్కువగా కథలు సర్వసాక్షి కథనంలో కొనసాగిన కొన్ని కథలు ఉత్తమ పురుషలో కూడా కనిపిస్తాయి. మాండలికంలో కథలను రాసిన ఏకైక రచయిత్రి యశోధరెడ్డి.
1: తెలంగాణ జనజీవన సంస్కృతి చరిత్రకు సాక్ష్యం యశోధరెడ్డి కథలు. రచయిత, విమర్శకులు కేపీ అశోక్ కుమార్ ప్రసంగం విన్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: ఈరోజు ప్రముఖ నవల రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ జయంతి. 1876 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. బెంగాలీ సాహిత్య చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నవల రచయితల్లో ఒకరు. మానవ సంబంధాలు, సమాజంలోని అసమానతలు మరియు స్త్రీల భావోద్వేగాలను అత్యంత సమర్థవంతంగా ప్రతిబింబించిన గొప్ప రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ. సమాజంలోని కట్టుబాట్లు, పేదరికం, స్త్రీల వేదనను ఆయన తన నవలల్లో ప్రధానంగా స్పృశించారు. ఆయన రాసిన నవలలు కేవలం బెంగాలీలోనే కాక తెలుగుతో సహా భారతదేశంలోని అనేక భాషల్లో అనువాదమై అపారమైన ప్రజాదరణ పొందాయి. దేవదాసు నవల ఆధారంగా తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో తీసిన చిత్రాలు భారతీయ సినిమాల్లో మైలురాయిగా నిలిచాయి. పరిణిత, చరిత్రహీన్, విప్రధాన్, పల్లి, సమాజ్, బడా దీది వంటి ప్రసిద్ధ రచనలు చేశారు శరత్ చంద్ర చట్టోపాధ్యాయ. భారతీయ నవల ప్రపంచంలో తనదైన శైలితో కోట్లాది మంది పాఠకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న అమర రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ. అంబటల్ల సంగతులు కార్యక్రమంలో చివరగా విందాం మాట సొగసు. సామల రాజవర్ధన్ అందిస్తున్న

0: ના લઘુપ્રસંગ માલિકા અંશં એલુકા
1: ఈరోజు ఎలుక అనే మూడక్షరాల పదాన్ని గురించి మాట్లాడుకుందాం. ఎలుకల బాధ ఇంతింత కాదని అనుకుంటూ ఉంటారు. ఎలుకల కోసం పిల్లులను పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లి ఉన్నా పిల్లిని వెక్కిరిస్తూ ఎలుకలు తమ పనులు తాము చేసుకునే తెలివి మీరిపోయినాయి. ఎలుకల కలుగులోకి పిల్లి దూరలేదని వాటికి తెలుసు కనుకనే అక్కడి నుండి కిచకిచమని పిల్లిని వెక్కిరిస్తూ ఉంటాయి. పెద్దలు ప్రజలు అనుభవించే ఈతి బాధలను 6 రకాలుగా చెప్పినారు. అతివృష్టి, అనావృష్టి, శలభ, మూషిక, శుక, ప్రత్యాసనాశ్చ రాజాన, సెడేత, ఈతయ, స్మృత. అతివృష్టి, అనావృష్టి, మిడుతలు, ఎలుకలు, చిలుకలు, పొరుగు ప్రభువులు, ఈ 6 ఈతి బాధలు మానవుడిని బాధించే ఉపద్రవాలు, ప్రకృతి మనకందించే శాపాలు. ఈతి బాధలు ఈనాడే కాదు, ఏనాటి నుండో ఉన్నాయి. అవి సర్వకాలీనమైన, సార్వజనీనమైనవి. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో మనం విర్రవీగుతున్నాం, కానీ ఈ విజ్ఞానం కూడా ఒక ఎలుక ముందు ఎందుకు పనికిరాదంటే నమ్ముతారా? ఆ మధ్య ఢిల్లీ నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం బయలుదేరేబోగా అందులో ఒక ఎలుక కనిపించిందట. ఏం చెయ్యాలని అధికారులను అడిగితే ఎలుకే గదా అదేం చేస్తుంది, ముందు లండన్ వెళ్లిపోమ్మని అధికారులు సెలవిచ్చినారట. ప్రయాణికుల రక్షణ విషయంలో ఈ నిర్లక్ష్యం గురించి బాగా చర్చ కూడా జరిగింది. ఒకసారి లండన్ నుండి న్యూయార్క్ వెళ్తున్న నార్వే దేశపు విమానం కాక్పిట్ లో ఒక ఎలుక దూరిందట. దానిని పట్టుకుని బయటకి తీయడానికి 5 గంటలు పట్టిందంట. ఎవరికి? మనలాంటి వారికి కాదు, ర్యాట్ క్యాచర్స్, అదే మూషిక గ్రహణ నిపుణులకు. మన భాషలో చెప్పాలంటే ఎలుకలు పట్టేవారికి. ఎలుకల బాధ లేని ఇల్లుంటుందా? ఎలుకల బాధను ఈతి బాధల్లో చేర్చడంలో వేరే కారణమున్నది. అవి పంటలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తాయి కనుక వాటి ద్వారా వచ్చే బాధను ఈతి బాధ అన్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎలుకల వల్ల నష్టమయ్యే ధాన్యం కనీసం 30 కోట్ల మంది ప్రజలకు ఆహారంగా సరిపోతుందట. ఎలుకలు అన్ని శీతోష్ణ స్థితుల్లోనూ నిక్షేపంగా బతకగలవు. అన్ని రకాల ఆహారాన్ని తిని జీర్ణించుకోగలవు. పరిస్థితులు అనుకూలిస్తే ఎలుకలు సంవత్సరానికి 5-6 సార్లు తడవకు 6-7 పిల్లల చొప్పున కనగలవు. అందుకే ఎలుకకు 7 కాన్పులు అనే సామెత పుట్టింది. ఎలుక సంసారం చూసి పిల్లి మూర్చబోయిందనేది మరొక సామెత. మూషికం వ్యుత్పత్తర్థం చూస్తే అన్నాదులను దొంగలించేది అని ఉంటుంది. ఇలా నియంత్రణ లేని కుటుంబ విస్తరణ వలన ఎలుకలు లక్షలాది ఎకరాల్లో పంటలను తినేసి మనుషులకు కరువు కాటకాలు సృష్టించినట్లు చరిత్రలో దాఖలాలున్నాయి. ఇంతేగాక ఎలుకలు అనేక వ్యాధి క్రిములకు వాహకాలుగా పనిచేసి ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులను వ్యాపింపచేసి అపారమైన జన నష్టాన్ని.
0: మాట సొగసు సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలికాది అంశం ఎలుక. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు. మరికొన్ని క్షణాల్లో ఇందులో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
2: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. सरकार ने कहा ₹2000 तक के UPI भुगतान पर बैंक कोई शुल्क नहीं लेंगे. विश्व चक्रीय अर्थव्यवस्था मंच 2026 का आज से गुजरात के गांधीनगर में शुभारंभ. भारत और कनाडा के बीच प्रस्तावित व्यापार समझौते पर अगले दौर की बातचीत शुरू. मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत ने न्यायाधीशों के विरुद्ध शिकायतों के निवारण के लिए सर्वोच्च न्यायालय और उच्च न्यायालयों द्वारा विकसित तंत्र को मजबूत और कारगर बताया. केंद्रीय अन्वेषण ब्यूरो ने सेलिब्रिटी मैनेजर दिशा सालियान की मौत के मामले में प्राथमिकी दर्ज की. और भारत और अफगानिस्तान के बीच दूसरा T20 क्रिकेट मैच आज शाम दिल्ली में. अब समाचार विस्तार से. सरकार ने कहा है कि बैंक 2000 रुपए तक के यूनिफाइड पेमेंट इंटरफेस यूपीआई लेन देन और रुपे डेबिट कार्ड

0: In men's cricket, India will take on Afghanistan in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi today. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India lead the three-match series 1-0 after a convincing 7-wicket win in the opening match on Sunday. Despite the early loss of Sanju Samson, Abhishek Sharma played a blistering innings of 82 off 32 balls, supported by Ishan Kishan's 42 as India chased down target of 157 set by Afghanistan for the loss of 3 wickets in 13.4 overs. Earlier, put into bat, Afghanistan posted 156 runs for the loss of 8 wickets in their stipulated 20 overs. The third match of the series will be played at the same venue on Thursday. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Haryana, Chandigarh and Delhi today. Similar weather conditions are also expected to prevail over Kerala, Mahe, Punjab, South Interior Karnataka, Sub-Himalayan West Bengal, Sikkim, Tamil Nadu, Puducherry and Karaikal for the day. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Saira. The papers have widely noticed the turmoils happening in the Gulf. Hindustan Times writes, strike on key Saudi pipeline sparks turmoil in oil market. The Times of India writes, Saudi military airbase hit as Houthis launch fresh attacks. Ahead of FATF meet, Pakistan raises bounty on Jaish chief Azhar to 70 lakh Pakistan rupees, writes the Tribune. BJP trumps Congress in Rajasthan civic polls. Independents win on CM turf, writes the Indian Express. And finally, the Indian Express writes about a village in Jammu adopted by army. The paper writes, adopted by army after killings, Jammu village sees change as it fights tragedy. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. UPI payments of up to 2,000 rupees to remain free of bank charges. World Circular Economy Forum 2026 to begin today at Gandhinagar in Gujarat. India and Canada begin next round of talks on proposed trade pact. Chief Justice of India, Justice Suryakant, says mechanism developed by Supreme Court and High Courts to deal with complaints against judges is robust and very responsive. CBI registers FIR in celebrity manager Disha Salian death case. And in men's cricket, second T20 international between India and Afghanistan to be played this evening in Delhi. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani Hyderabad Kendram.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోలో సమయం సరిగ్గా 8:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం కథనం. మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఎడముఖం పెడముఖం కథ. రచన మరియు పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
4: చెప్పిన కదా ముస్తవాదల మేము 5 ఆటలు ఆడాలని. మా మామ 5 ఆటలు రిహార్సల్ చేసి ఆటలకు తయారవుతుంటే అసలు వాళ్లకు పంతులు తప్పించాయి. పంతులు ఊరలేకపోయా. సామాన్లు కొన్నందుకు 3,000 బాకీ అట్లనే ఉండే. అవి కొండయ్య మామ జిమ్మదారుతోనే తీసుకొచ్చే. ఎవరిచ్చినా ఇయ్యకపోయినా మామనే కట్టి తీరాలి కదా. ఈ బాకీ తీర్చే తండ్రికైనా ఈ ఆటలు ఆడాలే కదా. మరి ఎట్లా, పంతులు లేకపోతే ఆటలు ఎట్లా ఆడుతుంది? ఇప్పుడు రిహార్సల్ చేసి కొత్త ఆటను నేర్చుకునే ఓపిక ఇవ్వలకు లేదు. ఉన్న ఆటలు ఆడితే మేమే మంచోళ్ళం. అందుకని మాకు ఆటలు నేర్పే పంతులు కావాలని లేదు. వెనుక నుండి పాటలు అందించే పంతులు ఉంటే చాలు. అన్నీ నోటికొచ్చిన పాటలేనాయ. అందుకని మెల్లగా ఒకనాడు బట్టు పంతులను మాట్లాడిండు మా మామ. బట్టు పంతులకు పాటలు పద్యాలు రావు గాని కొద్దిగా చదవచ్చు. కట్నం కూడా మాట్లాడిండు. నెలకింత అని కాదు, ఆటకు 11 రూపాయలు ఇవ్వాలి. వరుసగా 5 ఆటలాడితే దోతులు జోడు పెట్టాలి. మొదట అట్లని ఇట్లని తిట్టి ఇప్పుడు నోరెత్తుతలేడు మా తాత. ఎందుకంటే బాకీ తీర్పకపోతే అది తన మీద పడుతుంది కదా. ఎందుకంటే మామ తెచ్చినా తాత తెచ్చినా తాతనే అడుగుతారు కదా. అందుకని బాకీ తీరేదాకా నోరు తెరవద్దనుకున్నాడో ఏమో. మామ ఎన్ని ప్రయత్నాలు చేసినా సప్పుడు చేతలేడు. ముస్తవాద కాడ ఆట మోగించినాం. ఊరు పెద్దదే జర. అన్నం దొర పెరట్లా స్టే చేసినాం. చుట్టూ గోడలున్నాయి కానీ ఒక దిక్కు గోడ కూలిపోయింది. కూలిపోయిన దగ్గర కట్టెలు వాతి తడకలు కట్టినాం. ఒక్కరోజు నాటకం అయితే ఎట్లనో ఆడదాం. ఇది ఒక్కరోజుది కాదు కదా, దినం తప్పించి దినం 5 నాటకాలు ఆడాలి, అంటే 10 రోజులు ఆడాలి. పెరడును శుభ్రం చేసినాం, రాళ్ళు రప్పలేరేసి నున్నగా చేసినాం. అది మాఘమాస సందు, కోతలు అయిపోయినాయి, తుకాలు పోసిండ్రు. ఎప్పుడు పనేముంటుంది, ఏం పని లేదు. కానీ బుద్ధున్నోడెవడు ఆ కాలంలో నాటకాలు ఆడాడు? ఎందుకంటే అది మాఘికాలం కదా, చల్లగా చలి, పొద్దు గూకిందంటే జనం బయట కచ్చుడికే భయపడతారు. మాఘమాస దినాలల్లా మంటల పడ్డా ఓని చలి. సంక్రాంతి దినాలకు సంకల్ ఆవట్టనియ్యది, శివరాత్రి రావాలే చలి శివశివ అనుకుంటా పోవాలి. అంత చలిలో నాటకాలు చూడాలని ఎవరత్తారు చెప్పుర్రి? ఒకవేళ వచ్చినా ఒకటో రెండో చూస్తారు, కానీ ఏకంగా 5 వరుసగా 10 చూస్తారా? చూడరు కదా. ఈ విషయం మరి మా కొండమామకు తెలియదా అంటే తెలియదని కాదు, తెలుసు. కానీ మొన్ననే సామాన్లు కొన్నాం కదా, రిక్షా కూడా కొంటిమి, వాటిని చూసినాక పానం ఆగుతుందా మామకు? 4,000 బాకీ కూడా అయిపోయాయి. 100 రూపాయలు అత్తే 100 ఆసరా అన్నట్టు ముందు కొందరు వేషగాళ్ళు కూడా ఒప్పుకోలే. రాత్రంతా ఏమి కప్పుకోకుండా మేకప్ మీదనే ఉండాలనే. ముఖం ఇర్రమంటది, కాళ్ళు చేతులు గజగజ వణుకుతాయి, రాగం రాదు. కానీ మా కొండయమామనే అందరిని బెదిరించి పట్టుకొచ్చాడు. రిక్షాకు అరిటాకులు కొబ్బరాకులు కట్టినాం, రంగురంగుల కాగితాలు అంటేసినాం. అప్పుడు బంతిపూల సీజను, బంతిపూల దండలు కట్టినాం. అచ్చం రథం లెక్క తయారు చేసినాం. తెల్లది పెద్ద టాప్ మీద బండి కందెంతోని బాలనాగమ్మ అని నేనే వంకర టింకర అచ్చన చదువుతోని రాసిన పేరు. రిక్షాల ఒకరు కూసోవాలి, పుంగి పట్టుకొని ఒకటి చెప్పాలి, ఇద్దరు రిక్షాను నూక్కుంటా ఊరంతా తిరగాలి. ఇక మాయంబడ బడి పొరగన్లు కేకలు పెట్టుకుంటా రావాలి. అసలైతే రిక్షాల మైకు పెట్టుకుని బ్యాటరీ పెట్టుకుని పాటల రికార్డు వేసుకుంటా మౌత్ పీసులా నాటకం ఉందని చెప్పుకుంటూ పోవాలి. అది మామ ఆలోచన. అసలు వాళ్లకు బ్యాటరీ దొరకలే మరి, అందుకని వట్టి పుంగిలా చెప్పుకుంటా పోవుడైంది. కొత్త మురిపేం కదా, రిక్షా నేనెక్కుతా అంటే నేనెక్కుతా అని అందరూ అన్నారు. మామ మాత్రం ముందుగానే చెప్పిండు, తొక్కుడు ఎవలన్నా దొక్కుండ్రి గాని ఎక్కుడు మాత్రం మా బక్కోడే ఎక్కుతాడు. మీరు ఎక్కి కూసుంటే రిక్షా 2 నడవది, టైర్లు విరిగిపోతాయి, పంచాలు అయితాయి అన్నాడు. నేను మురిపంగా పుంగి పట్టుకుని ఎక్కి కూసున్నా. పల్లె మీద గోపయ్య, నాంపెల్లి వీళ్ళిద్దరు రిక్షా నూకుడు. ఇక మేము రిక్షాతో 4 వేసినామో లేదో 10 పిల్లగాళ్ళు చుట్టుకున్నారు. ఎప్పుడో ఒకటి అర తప్ప ఆ ఊరికి నాటకాలు వరుసగా ఆడుడే కొత్త నట. అందులో ఇట్లా రిక్షా మీద తిరుగుడు ఇంకా కొత్త నట. ఇక పొలగాళ్ళ మురిపం చెప్పొత్తదా? మా ఎంబడ పడ్డరు. గోపయ్యను నాంపెల్ని రిక్షా ముట్టనీయలేదు పిల్లగాళ్ళు, వాళ్లే దొక్కుతోన్రు వాళ్లే నూకుతోన్రు. కొంత దూరం నడిచి వాళ్ళిద్దరు కూడా ఎక్కి నవ్వుకుంటా నా పక్కనే కూసున్నారు. పిల్లగాన్లు ఇటు దిక్కంటే అటు దిక్కని వాడ వాడ సంధి సంధి తిరిగినరు. నేను దమ్ము తీసుకుంటా సోదర సోదరిని మనలారా, మన ఊరిలో బ్రహ్మాండమైన నాటకం అని సంధి సంధికి చెప్పిన. నేను చెప్పింది పిల్లగాన్లకు నోటికచ్చింది. కొద్దిగా దూరం పోయినాక నా చేతుల పుంగి కూడా గుంజుకున్నారు. వాళ్లే చెప్పుడు మొదలుపెట్టారు. ఇట్లా రిక్షను పొద్దున పగటియాళ్ళ పొద్దుకే జామున మొత్తం 3 ఊరు మొత్తం దింపినమిగ. ఆటాన టికెట్ పెట్టినాం. ఏషకాలు కొందరు పొద్దుగాలనే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఆటయాళ్ళకి అత్తనన్నారు. అన్నట్టుగానే టయానికి వచ్చారు, ఎవరు వెనుక ముందు చేయలే. మొదటి రోజు బాలనాగమ్మ ఆటనాడు మంది తక్కువనే వచ్చారు, అంతా 61 వచ్చింది. ఆట మాత్రం మంచిగా గమ్మింది, మంది వచ్చి కూసున్నారంటే అయిపోయేదాకా లేవలే. మొదలు మంచి పేరు రావాలని ఆ ఆట ఆడినాం. అనుకున్నట్టు మంచి పేరు వచ్చింది. 2-3 రికార్డ్ డ్యాన్సులు కూడా వేసినాం. ఈసారి రికార్డ్ డ్యాన్సులా చంద్రం చేసిండు, కొడుకు దుమ్ము లేపిండు అనుకో. 2 నోట్లే రూపాయి పెట్టి వన్స్ మోర్ కొట్టిన రచ్చినోళ్ళు, అట్లా చేసిండు డ్యాన్స్. ఇక తెల్లారి ఆ 2 దగ్గరనే తకరారు వచ్చింది. పాటలు అందించేతందుకు బట్టు పంతులను మాట్లాడుకున్నాం కదా, వన్స్ మోర్ కొట్టిన పైసలు తనకే అంటాడు బట్టు పంతులు. అంతేకాదు ఇప్పుడు బట్టు పంతులు ఒక కొత్త పద్ధతి పెట్టిండు, అదేంటంటే కట్నాలు చదివించుడు, మంగళారతిలో పైసలు వేసుడు. బాలనాగమ్మ ఆటల కార్యావధి రాజుకు బాలనాగమ్మకు పెళ్లి అవుతుంది కదా, పంతులు ఈ

0: పెళ్లిని నిజంగా పెళ్లి లెక్క చేసిండు. ఇద్దరిని కూసునబెట్టి మంత్రాలు చదివిండు, జీలకర్ర బిళ్ళ మొత్తిండు. పిల్ల పిల్లగాని కట్నాలయో షారన్నో ఆటన్నో ఉంటే చదివియనరయో అన్నాడు. తనే జేబుల నుంచి పావుల పైసలు తీసి ఎవరి పేరో చెప్పి మొదలు చదివిచ్చిండు. ఇక జనం కూడా అట్లే దారి పెట్టిండ్రు చదివిచ్చుడు. అరే పంతులు భలే చేస్తుండు అనుకున్నాం. జనం 10 పైసలు, 5 పైసలు, 3 పైసలు, 20 పైసలు ఇట్లా చదివిచ్చుడు పెట్టిండు. ఇచ్చినోళ్ళ పేరు మైకుల చదువుతూ దాన ధర్మేంద్రాయ సువర్ణగల్షే శత సంవత్సరం దీర్ఘామాయు అని పంతులు ఒగుడుతుండు. అట్లనో ఇట్లనో 3 రూపాయలు వచ్చినాయి. అటు ఆట అయిపోయే ముందు బాలవద్దిరాజు తల్లిని వెతుకుంటూ పోతాడు కదా, అప్పటికి జనం మస్తు బాధపడుతుండ్రు. అప్పుడే పంతులు ఒక తప్పుల మంగళారతి పెట్టి, అవ్వా తల్లి లేని పిల్లగాడు తల్లి కొరకు తిరుగుతోండు, తండ్రి రాయిలెక్క అయిండు, తల్లి మాయల పక్కిరి శరలుంది, పిల్లలున్న తల్లులు మీరు పైస దానం చేసుకోండి, అవ్వా మీ దయా, అయ్యా మీ దయా అని మంగళారతి వట్టి మొత్తం జనంలో తిరిగాడు. 5 పైసలు, 2 పైసలు, 1 పైసా, 10 పైసలు లేనోళ్ళు ఉన్నోళ్ళ దగ్గర షేపోయాడుకొని వేసిండ్రు. బొడ్ల సంచులు దేవులాడి దేవులాడి ఏ పైస దొరికితే ఆ పైస వేసిండ్రు. ఇది 10 రూపాయల దాకా వచ్చినాయి. పంతులు మంచి ఐడియానే చేసిండు అనుకున్నాడు మామ. కానీ ఆ పైసల దగ్గరనే తకరారు వచ్చింది. అవి కూడా తనకే కావాలంటాడు పంతులు. వన్స్ మోర్ పైసలు తీసుకోను గాని మంగళారతుల పైసలు ఇమ్మన్నాడు మామ. పంతులు అలిగిండు, మాట్లాడలేదు. తెల్లారి అందరం ఇంటికొచ్చినాం. నాటకం దినం తప్పించి దినం కదా. ఆనాడు ఇంటి దగ్గరనే ఉండి మరునాడు పోయినాం. లక్ష్మణ పరిణయం నాటకం. ఆ రోజు బ్యాటరీ దొరికింది, రిక్షాల మైకు పెట్టినాం. ఈసారి కొండయ్య మామ రిక్షా ఎక్కిండు. బట్టు పంతులను చూసినాక మామకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చినట్టుంది. దేవుని లగ్గముంది, ఓడిబియ్యం దేవాలే అని అడ్వర్టైజ్మెంట్ చేసిండు. మొన్న మంచిగా ఆడినాం కదా, ఈరోజు కూడా గిరాకీ పెరుగుతుంది అనుకున్నాం. ఇక చూడు, మా ఆశ నిరాశనే అయింది. గిరాకీ సగానికి సగం తగ్గింది. ఓడిబియ్యం 2 ముగ్గురే తెచ్చారు, అవి కూడా పిడికెడు పిడికెడే తెచ్చారు. కొండయ్య ఇట్లాడితే మన నెత్తికి బురదనేరా, మేళ్ళా నెత్తేసి ఇంటికి పోదాం, మేకప్ కర్సుల మందం మైకు మందమన్నా రాకపోతే ఎట్లా అన్నాడు మా దాస్చిన్న ఆయన. ఆనాడు ఆయన ఏషమే వేయలే, మేకప్ వేసుకోకుండానే ముఖానికి పౌడర్ రాసుకొని ఉన్నదోతిన సింగిలిడ్చి కట్టుకొని కథకథలో ఎల్లదీసిండు. కొండయ్య మామకు రంది మొదలైంది. పైకి మాత్రం ఆటన్నప్పుడు గట్లుంటుందా, 100లొచ్చినా ఆడాలే, వట్టిగైనా ఆడాలే, పైసలు ఇయ్యాల కాకుంటే రేపొత్తాయి. పేరు మాత్రం రాదు, ఇలా షెడ్డ పేరు వచ్చిందనుకో, రేపు ఎంత మంచిగా ఆడినా ఆ షెడ్డ పేరు పోదు, ఆడేదేదో మంచిగా ఆడదామన్నాడు. ఇంకోనాడు హరిశ్చంద్ర ఆడినాం. ఆనాడు మరీకారంగా 13 రూపాయలు వచ్చినాయి. ఆడదామా వద్దా అనుకున్నాం. చివరికి ఆట మోగించినాం. ఇటు ఆట మోగించుడు, అటు కరెంటు పోవుడు ఒక్కటేసారి అయింది. చూసి చూసి కన్నులు కాయలు కాసినాయి. ఇక రాదు కరెంటు, అగరాదు. పెట్రమాక్సులు ముట్టించి ఏదో ఆడినరా అంటే ఆడినట్టు ఆడినాం. ఆట అయిపోయేదాకా కరెంటు రాలేదు. అందరూ మేళ్ళం ఎత్తేద్దామన్నారు. ఇక మామనే వద్దన్నాడు. ఇంత దూరం వచ్చినాం కదా, మనం ఆట ఎట్లుంటుందో ఊరందరికీ చూయించిపోదాం. హరిశ్చంద్రను 3 తువ్వల దగ్గర వేసిపోదాం అన్నాడు. ఇష్టం లేకపోయినా అందరం ఒప్పుకున్నాం. రిక్షా పెట్టి వట్టిగానే ఆడుతున్నామని అడ్వర్టైజ్ చేసినాం. టికెట్లు పెడితే ఎవ్వరు రాలేదు కానీ వట్టిగా అనేసరికి పట్టు జాలలే జనం. మాకు పైసలు రాని రాకపోని గాని జనం నిండుగా కనబడితే మేము మేం కాదు, ఆట ఆట కాదు. అట్లా హరిశ్చంద్ర నాటకాన్ని నవ్విచ్చి పుట్టెడు బాధను కడుపులో పెట్టుకొని ఆటను మొత్తం మోత మోగించినామనుకో, అదే మంచిదైంది. మా ఆటను ఊరు ఊరంతా చూసినారు. పైసలు రాకపోతే రాకపోని గాని మంచి పేరొచ్చింది. ఇంత మంచిగా ఆడతారనుకోలేదు అన్నారు. మేము శాంద్రి ఇప్పేసుకొని రాగా మాత్రం, అరే ఇప్పుడే పోతున్నారా, ఇంకా 2-3 ఆడిపోన్రి అన్నారు. ఆడతాం ఆడతాం, ఈ దండి పైసలకు ఇంకా 4 ఆడతాం అన్నాడు మా దాస్చిన్న ఆయన. కొండయ్య మామ మొట్టమొదటిసారిగా బాధపడ్డాడు. ఈ సామాన్ల ఖర్చులు ఏవీ లేకుంటే ఊరికి 2 ఆటలు వట్టిగా ఆడితే ఎంత పేరత్తుండే. ఇయ్యాల చూడు, 4 తువ్వల కాడ వట్టిగా ఆడితే ఎంత పేరొచ్చింది. టికెట్లు పెట్టి జనాలకు దూరం కావడితిమి, జనాల మెప్పు ముందు ఏ పైసలు పనిచేస్తాయి అనుకున్నాడు. కొండయ్య మామను చూసి అందరు నవ్వినారు. వీనికి ఇంకా నాటకాల మీద బుద్ధి తీరలేదు, నాటకాల పిచ్చిపోలేదు అన్నారు. దాసు చిన్నాయన అయితే, ఏందోయ్ కొండయ్య, మీ నాయన గట్టిగానే ఉండే, బాకీ కట్టుమను, ఊరికి రెండు కాదు, ఉత్తగనే నాలుగు ఆడదాం, జనాలను మెప్పిద్దాం అన్నట్టు నవ్వుకుంటా. ఆ మాటలకు కాదు, నాటకానికి పైసలకు పొత్తు పెడుతున్న వాళ్ల గుణాన్ని చూసి మామ మనసు నొచ్చుకున్నాడు. ఎందుకోగాని మొదటిసారి మామ ఆ రోజు నిద్రపోలేదు.
1: కథనం. మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఇడమెకం పిడముఖం కథిన్నరు. రచన మరియు పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారం కానున్న ఈ సింగిడి కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కొరకు మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్లు 2300815081 ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయవచ్చు.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా కూడా మీరు పాటల్ని కోరవచ్చు. మీరు ఉత్తరాలు రాయవలసిన మా చిరునామా కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగిడి కార్యక్రమంలో మీరు కోరుకున్న పాటను వినిపిస్తాం. ఈరోజైతే ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరు కోరుతున్న పాట సాహసవీరుడు సాగర కన్య. ఈ సినిమా నుంచి పాటను కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేశారు సింగిడి కార్యక్రమానికి, మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నాను.
0: అవును, బాగున్నానండి. ఆయుధం సినిమా నుంచి పాట కావాలా మీకు?
1: అవును మేడం,
0: తప్పకుండా తప్పకుండా వేశారు. ఎందుకు ఆ పాట అడుగుతున్నారు? అవును, బాగుంటది పాట. సరే, మరి ఇంకేంటి సంగతులు? మాకు బానే ఉంటాయి ఎండలు. వర్షాలు పడుతున్నాయా ఈసారి? హలో
1: హలో,
0: ఏమంటున్నారు?
1: ఎండ బాగుంది మేడం.
0: అవును, తక్కువ బాగా తక్కువ ఉంది కదా ఈసారి వర్షపాతం.
1: వర్షాలు తక్కువ ఉన్నాయి
0: మేడం. అంటే ఫ్యూచర్ లో కష్టం అవుతుంది వర్షాలు పడకపోతే.
1: అవును మేడం,
0: వాటర్ ని సేవ్ చేయాలి మనము.
1: అవును మేడం,
0: నీటి చుక్కలు పడతా ఉంటాయి ఇంట్లో. మనం ఒకటే డ్రాప్ కదా అని నెగ్లెక్ట్ చేస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. అట్లా నీళ్ళని వేస్ట్ చేయొద్దు, భవిష్యత్ తరాలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీళ్ళే కాదు, కరెంటుని కూడా వృధా చేయదు, ఎందుకంటే నీళ్ల ద్వారానే కదా కరెంటు తయారయ్యేది.
1: మళ్ళీ
0: అవును, మరి అంతేగా. సరే సరే అండి, మీకోసం మీ పాట వస్తుంది, విందామా?
1: విందాం మేడం.
0: ఓకే అండి.

0: ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుంది.
0: ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తూరు నుంచి పుణ్యారావు.
0: కొత్తూరు నుంచి
1: పుణ్యారావు. పుణ్యారావు.
0: సరే చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు? హలో హలో
1: హలో,
0: మీరు రేడియో నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి.
1: రేడియో దగ్గర లేదు.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు? హలో, ఏ పాట కావాలి చెప్పండి.

ఫోన్ లైన్లో ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది శ్రోతలు, మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయవచ్చు. మా నెంబర్లు 2300081, మరో నంబర్ 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ అందరికీ తెలిసే 0872 ఇది ఈ నంబర్ జత చేసి ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాట కోరుకోవచ్చు.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బుర్రద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

శివగామిగా ఆమె చూపిన రాజసం, గాంభీర్యం సినీ చరిత్రలో నిలిచిపోయాయి. కథానాయికగా గ్లామరస్ రోల్స్, శక్తివంతమైన విలన్ పాత్రలు మరియు తల్లి పాత్రలు, ఇలా ఏ పాత్రలోనైనా వైవిధ్యమైన అభినయం ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. ఆమె నటనకు గాను అనేక ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కూడా అందుకున్నారు రమ్యకృష్ణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
6: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
5: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
6: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
5: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
6: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
5: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు
5: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు మీకు నచ్చిన పాట కొరకు వెంటనే ఫోన్ చేయవచ్చు. మా నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఫోన్ నెంబర్లు 2300081 2950 81. ఈ నంబర్లకు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? పిప్పలకోటి నుంచి. కిష్టన్న గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులు చేస్తారా? ఫోన్ లైన్ లో చాలా ఇబ్బంది ఉంది ఈరోజు. ఏ పాట కావాలి చెప్పండి. హలో, మీరు రేడియో నుంచి దూరంగా ఉండి మాట్లాడండి, రీసౌండ్ వస్తుంది నాకు. హలో హలో, కిష్టన్న గారు. సరే అండి, మీ గొంతు నాకు అస్సలు వినిపిస్తలేదు. మీకోసం ఒక పాట వస్తుంది, వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటిసి లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేదు, అది అంతర్గతంగా స్వతహాగా వికసించాల్సి ఉంటుంది అన్నారు మహాత్మా గాంధీ. రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం 2 ప్రధాన నియమాలను అనుసరిస్తుంది. ఒకటి, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానం, అందరూ స్వాతంత్రాన్ని అనుభవించుట. 2014 ప్రజాస్వామ్య లక్ష్యం శాంతి, ప్రజల హక్కు. ఐక్యరాజ్య సమితి 15 సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటించింది. ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దారితీస్తుంది. ఒక పద్ధతిలో అంతర్జాతీయ డెమోక్రసీని జరుపుకోవడానికి అన్ని సభ్య దేశాలు, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు ఆహ్వానించారు. యునైటెడ్ నేషన్స్ డెమోక్రసీ ఇంటర్నేషనల్ డేను ప్రతి ఏటా ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రతి ఒక్కరూ తమ హక్కులు బాధ్యతలు తెలుసుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ఋషి పంచమి. ఋషి పంచమి అనేది సప్త ఋషులకు, అంటే ఏడుగురు గొప్ప మహర్షులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ. భాద్రపద మాసంలో వినాయక చవితి మరుసటి రోజు, అంటే శుక్లపక్ష పంచమి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ రోజున కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ట అనే సప్త ఋషులను అరుంధతి దేవిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. తెలియక చేసిన పాపాలు, దోషాలు మరియు ముఖ్యంగా స్త్రీలు తమ శారీరక ధర్మాల వల్ల కలిగే రజదోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున నదీ స్నానం లేదా పవిత్ర స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రోజంతా ఉపవాసం ఉండి సప్తర్షుల మంత్రాలను జపిస్తూ పూజ నిర్వహిస్తారు. ఈ రోజున నాగలితో దున్నిన నేలలో పండిన ధాన్యాలను తినరు. కేవలం అడవి కూరగాయలు, ధాన్యాలు మాత్రమే ప్రసాదంగా స్వీకరిస్తారు. మనకు జ్ఞానాన్ని, వేదాలను అందించిన మహర్షుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ పండుగ యొక్క అంతరార్థం.

ఆ పాటతో ఇల్లటి సింగడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఉజ్జయినిలో ఈరోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. విప్రా నది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. ఆగస్టులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్కు రోజుకి 18 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెరుపు వరదలతో నేపాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లో ప్రతిష్ఠించిన అతిపెద్ద పంచముఖ సంకటహర మహాగణపతిని నిన్న తొలిరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేష్ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి స్థాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంగురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణులవారు ఆలయ 4 మాడ విధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమనుతో నవధాన్యాలు నాటారు. నైరుతి రుతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షకాలం ముగియనుంది. ఎల్నినోతో దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:05. ఎవర్గ్రీన్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన సినిమాల నుండి పాటల్ని మీరు కోరుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 0402324052. ముందుగా మరి వినబోతున్న పాట చంద్రముఖి. చిత్రానికి సుజాత యదుబాలకృష్ణ పాడిన పాట. వెన్నెలగంటి గీతం, విద్యాసాగర్ సంగీతం. ఈ పాట కోసం నందిపేట నుండి వెంకటేష్ కోరారు. ఇదే పాట కోసం శ్రీను రాపూర్ నుండి

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: 2005-2010 మధ్య రిలీజ్ అయిన చిత్రాలుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొమ్మరిల్లు. చిత్రానికి గానం సంగీతం దేవిశ్రీ, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. మరి ఈ పాట కోసం మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట, కామారెడ్డి జిల్లా నుండి, అలాగే ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమ హస్తినపురం ఈస్ట్ నుండి సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్ వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట చింతకాయల రవి చిత్రం నుండి శంకర మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ గానం చేసిన పాట, చంద్రబోస్ గీతం, విశాల్ శేఖర్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నర్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, తేని సాయి మందిర్ నుండి హరిప్రసాద్ వీణ, నిజామాబాద్ నుండి శ్రీరామ్ హనుమన్లు, భారతి, లాస్య, సాత్విక, నిర్మల్ జిల్లా బెరివేల నుండి భూమయ్య, వనమాల వీరేంద్ర కోరికపై ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి సాంగ్స్ ని వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మీరు కూడా మరి ఈ 2005 నుండి 10 వరకు రిలీజ్ అయిన మూవీస్ లో సాంగ్స్ ని వినాలి అనుకుంటే 0402324 0852 ఈ వాట్సాప్ నెంబర్ కి సందేశం ద్వారా తెలపగలరు. మరి ఇప్పుడు వినబోతున్న పాట జుమ్మంది నాదం చిత్రం నుండి కృష్ణ చైతన్య సునీత పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాట కోసం ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుండి కరాడి గోపికృష్ణ, ఉమావతి, ఇంకా నిజామాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్బాయ్ నయీముద్దీన్, మతిన్ షేక్ చంద్, ఫారూక్ ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం వీరందరి కోరికపై ఈ పాట

చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సింహ చిత్రం నుండి. హరిహరన్ కౌసల్య గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మార్కండేయ, అనిత, సాయశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల నుండి. ఇదే పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుండి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని. వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో సమయం 10:32. 2005 నుండి 2010 వరకు విడుదలైన చిత్రాల నుండి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రిట గానం చేసిన పాట. రామజీవి శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోటే కృష్ణ, సంతోష స్పందన, శివసాయి రాములు, రామలమ్మ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరికోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మి చిత్రంలోనిది. రాజు సునీత బృందం గానం చేశారు. చంద్రబోస్ గీతానికి రమణ గోగుల సంగీతం. ఈ పాట కోసం చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి సందేశాన్ని పంపించారు.

2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. మరి ఇప్పుడు వినబోతున్న పాట కృష్ణ చిత్రం నుండి వాసు శివాని గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాట కోసం మహమ్మద్ రఫీ, తిరుమలే సాంబయ్య, ఖలీల్ కోరుతున్నారు కొమ్మాల గ్రామం నుండి.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. హరిహరన్ మహాలక్ష్మి గానం చేశారు. చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం. ఈ పాట కోసం భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత సందేశాన్ని పంపించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు

2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట జయం చిత్రంలోనిది. తేజ, ఆర్పి పట్నాయక్, ఉషా గానం చేశారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట కోసం సందేశాన్ని పంపించారు చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మహేష్ బాబు నటించిన చిత్రం నుండి అన్నారు. మరి మనకు సమయం లేదు కాబట్టి మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాము. మీ అందరి కోసం ఈ పాట నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కూడా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ సందేశాన్ని పంపించారు.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: మీరింతవరకు ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్ ప్రత్యేకంగా వీక్షించి వినూత్న విన్యాసాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్లో తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు ప్రారంభం కానుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ చర్చలు 5 రోజుల వరకు కొనసాగుతాయి. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అభివృద్ది చేసిన యంత్రాంగం పటిష్టంగా, అత్యంత చురుగ్గా సకాలంలో పనిచేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభివర్ణించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జస్టిస్ సింటూ బిడెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యూజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనే 6వ రామ్ జెట్మలాని మెమోరియల్ లెక్చర్లో ప్రధాన ఉపన్యాసం చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడైంది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్టుగా చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఇష్టమైన కార్యక్రమం ఎదురుచూస్తూ ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 3:30 బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతమంటుంది మీ రేడియో సఖి అనుపమా.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 23 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతం, కమనీయమని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఈ వివరాలు క్లుప్తంగా కొన్ని ఈ కార్యక్రమంలో. లోక కళ్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. ప్రతి సంవత్సరం 9 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి భక్తులు మాత్రమే కాదు సకల దేవతలు సప్తగిరులకు వేంచేస్తారన్నది నమ్మకం.

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలని అంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏటా అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సంవత్సరంలో కన్యామాసం అంటే భాద్రపదంలో ఒక బ్రహ్మోత్సవం, ఆస్వీజంలో వచ్చే దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అధిక మాసం రాని ఏడాదిలో కన్యామాసం నవరాత్రులు కలిపే వస్తాయి కాబట్టి ఏడాదికి ఒక్క బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. నిజానికి ఆపదల మొక్కులవాడు వైకుంఠాన్ని వదిలి మనల్ని కటాక్షించడానికే కదా తిరుమలలో అవతరించాడు. భక్తి

శ్రద్ధ, ఆనందం, ఉత్సాహం ఈ నాలుగు కలిసినప్పుడు సృష్టిలో పుట్టేది ఉత్సవం. అలాంటి ఉత్సవాలలో అగ్రపూజ్యం అందుకుంటున్నది తిరుమల బ్రహ్మోత్సవం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో ఎన్నో విశేషాలున్నాయి. ఈ 9 రోజుల వైభవం మాటల్లో చెప్పలేనిది. 2 కళ్ళు సరిపోవు ఆ ఉత్సవాన్ని చూడడానికి. మనసు నిండా భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే బ్రహ్మోత్సవాలకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని తెలుసా? శాసనాలను కనుక మనము పరిశీలిస్తే క్రీస్తు శకం 966 సంవత్సరంలో శ్రీవారికి పల్లవరాణి సామవై శ్రీవారి ఆలయంలో వెండి భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించారట. అలా శ్రీనివాసుడి ఉత్సవాలకు నాందిగా ఇది జరిగింది అని గ్రంథాలు చెప్పేమాట. అప్పట్లో సామవైరాణి ఏడాదికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ కొన్నిసార్లు నెలకి 1 బ్రహ్మోత్సవం జరిగిన దాఖలాలు ఉన్నాయంటారు కొందరు పురాణకారులు. ఇక 1933 నుంచి క్రమంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, అధిక మాసం వస్తే 2 లేకపోతే ఏడాదికి 1 బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మోత్సవంలో ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామిని రకరకాల వాహనాలలో ఊరేగిస్తారు. మరి బ్రహ్మోత్సవాల ముందు రోజు ఏం జరుగుతుందో తెలుసా? వసంత మండపంలో యాగశాలలో పాలికలలో నవధాన్యాలు పోసి వాటికి నిత్యం నీళ్లు పోస్తారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి అంకురార్పణ అంటారు. మరి ఈ అంకురార్పణ కార్యక్రమం నిన్న తిరుమలలో జరిగింది.

దేవతలు తిరుమలకొండపైనే 9 రోజులు ఉండి వీక్షిస్తారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ 3 కోటి దేవతలతో పాటు ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాన్ని వీక్షించడానికి భక్తులమైన మనం కూడా సాయశక్తిలా ప్రయత్నించి వెళ్తూనే ఉంటాం కదా.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
0: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
2: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
3: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

తొమ్మిది రోజులు వైభవపేతంగా అత్యంత శోభస్కరంగా జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామిని ఊరేగించే వాహనాలు ఎన్నో. క్లుప్తంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటి గురించి చెప్పుకుందాం. అంకురార్పణ చేసిన తర్వాత విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు, అందుకని తిరుమాడ వీధులలో ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ధ్వజారోహణం తర్వాత మొదటి వాహనం పెద్దశేష వాహనం. స్వామివారికి సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా, సమయానుకూలంగా సేవలందించే దాసుడుగా ఉంటాడని కీర్తిస్తారు. దాస్యభక్తికి నిదర్శనం ఆదిశేషుడు. దీనివల్ల పశుత్వం తొలగి మానవత్వం, దైవత్వం అటు తర్వాత పరమపదం సిద్ధిస్తాయన్న నమ్మకం భక్తుల్లో మెండుగా ఉంది. ఇక రెండో రోజు ఉదయం ఐదు తలల చిన్నశేషవాహనం పైన స్వామివారి దర్శనం. ఈ వాహనసేవ చూసినంతనే పాపాలు తొలుగుతాయి, అలాగే భక్తులకు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుంది అని నమ్ముతారు.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్వామివారు 9 రోజులు రకరకాల వాహనాలలో విహరిస్తారని ఇందాక చెప్పుకున్నాం కదా. 2 రోజు సాయంత్రం హంసవాహనమెక్కి స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస పాలు నీళ్లను వేరు చేయగలని అంటారు. అంటే ఏంటి? పాలని నీళ్లని కలిపి ముందు పెట్టామనుకోండి, పాలని స్వీకరించి నీటిని వదిలేసే శక్తి హంసకి ఉంది. అల్పులమైన మనం మనలోని అహంకారాన్ని వదిలేసి స్వామి పట్ల దాసోహం అన్న భక్తిభావం కలిగించడానికి స్వామి హంసవాహనంపైన తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఇక 3వ రోజు ఉదయాన యోగ నరసింహస్వామి రూపంలో సింహవాహనంపైన స్వామివారిని ఊరేగిస్తారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహ అవతారాన్ని భక్తులకు పునఃదర్శనార్థం ఈ సింహవాహనంపైన స్వామి వేయించేస్తారు. 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో దర్శనమిచ్చే మలయప్పస్వామి ముక్తికి సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి తెలియజేస్తారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం. క్షీరసాగర మథనంలో పుట్టిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. కల్పవృక్షం కోరిన ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అలాగే స్వామివారు కల్పవృక్ష వాహన దర్శనం వల్ల మనం కోరుకున్న అన్ని వరాలను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు రాత్రి పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనం. సర్వభూపాలమంటే విశ్వానికే రాజు అనర్థం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సకల దిక్పాలకులకు, లోకాలకు రాజు. అలాగే మనము కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారం కూడా.

ఐదోరోజు ఉదయం సమ్మోహన పరిచే మోహిని రూపంలో దంతాల పల్లకీలో మలయప్పస్వామి విహారం. తోడుగా శ్రీకృష్ణుడు మరొక పల్లకీలో స్వామివారితో మనకి కనిపిస్తారు. ఈ మోహిని అవతారంలో ఉత్సవమూర్తి నిలబడకుండా ఆసీనులై స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతోనూ దర్శనమిస్తారు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనంలో అమృతం కోసం మథనపడిన వేళ దుష్టుల్ని శిక్షించి తన మాయతో మంచివైపు నిలబడ్డ మోహిని ప్రపంచమంతా స్వామి మాయ అని తెలియచేస్తుంది. వెంకటేశ్వర స్వామికి సఖుడు, దాసుడు, వాహనం అయిన గరుడు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకం. గరుడ వాహన సేవ చూడాలని కోట్లాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. మరి ఈ గరుడ వాహనంలోని స్వామి దర్శనం సకల పాపహరం. అవును, వింటున్న మీకు చెప్తున్న నాకు కూడా అనిపిస్తోంది, ఇంతమందికి మరి సౌకర్యాలు? కొండపైన స్వామి చూసుకుంటాడు అన్న మన ధీమాకు ఏమాత్రం తగ్గకుండా భోజన వసతులు అన్నీ తానే అందిస్తాడు ఆ వెంకన్న తండ్రి.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం స్వామివారు విహరించే అనేక రథాలలో అనేక వాహనాలలో. ఇక తిరుమాడ వీధుల్లో ఆరవ రోజు మనం ఉదయం వేళ స్వామిని శ్రీరాముడి రూపంలో ఆ హనుమంతుడి వీపుపైన చూస్తాము. హనుమంత వాహనంలో బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యం ఇత్యాది సుగుణాలన్నీ హనుమత్ ప్రసాదాలుగా, అలాగే గురుశిష్యులైన శ్రీరామ హనుమంతుల కమనీయ అనుబంధంతో భక్తులకు జ్ఞానోదయం చేకూరుతుంది. మరి కాస్త ముందుకు వెళ్తే లక్ష్మీప్రదమైన స్వర్ణరథంపైన స్వామి సాగుతుండగా ఆరో రోజు సాయంత్రం గజవాహనంలో దర్శనం. గజేంద్రమోక్షంలో ఏనుగును కాపాడిన విధంగా శరణు అన్నవారికి అభయమిస్తారు స్వామి. సప్తాశ్వాలలో భానుడు రథసారథిగా ఎర్రటి పుష్పాలతో సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి ప్రతిరూపమే స్వామి అని, అలాగే ఈ దర్శనం వల్ల ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి సిద్ధి కలుగుతుందని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో క్లుప్తంగా మనం వాహన విశేషాల్ని మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాము, పరవశించిపోతున్నాం. అవునా, 7వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపైన దీవిస్తారు. ఈ వాహనంపైన స్వామిని చూస్తే భక్తితో మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికం అనే త్రివిధ తాపాలను నివారిస్తుంది. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధానంగా, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా అదుపులో ఉంచాలన్న తత్వాన్ని స్వామి 8వ రోజు ఉదయం రథోత్సవంలో చెప్తారు. ఇక 8వ రోజు రాత్రి అశ్వవాహనం. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మ ఇంద్రియాలను నిగ్రహిస్తూ దుష్టి శిక్షణ, శిష్టరక్షణ చేస్తారన్నది సారాంశం.

చివరి రోజు బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం. 8 రోజుల వాహన సేవల్లో అలసిపోయిన స్వామికి సీద తీర్చడమే ఈ చక్రస్నానం. వారాహస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్కరిణిలో సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులకు స్నపన తిరుమంజనంతో పాటు చక్రతాళ్వార్లకు అభిషేకం జరుపుతారు అత్యంత వేడుకగా. ధ్వజావరోహణం 9వ రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతలందర్నీ ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేసి ఈ ఉత్సవాన్ని వీక్షించిన 3 కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతారు.

ఇన్ని చెప్పుకున్నాం కదా, మరి తిరుమల లడ్డు ఒకటేనా స్వామివారికి నైవేద్యంగా అర్పించేది అనుకుంటున్నారా? స్వామివారి ప్రసాదాలన్నీ కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. మొదటి గంట అంటే ఉదయం 5:30 మాతృ దద్దోజనం, తర్వాత లడ్డు, దోశ, వడ, పానకం, పులిహార, పొంగలి, జిలేబీ, మురుకులతో కలిపి దాదాపు 50 రకాల నైవేద్యాలు రకరకాల సమయాలలో అర్పిస్తారు. ఇవన్నీ స్వామి మనకిచ్చినవే. మరి మనలోని అహంకారం పోవాలంటే తెలుసుకోవాల్సిన నిజం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటి, స్వామి మనకిచ్చినవి మనమే స్వామికి ప్రసాదంగా ఇచ్చామనడం సరైనదేనా? ఇలాంటి ఆలోచనలతో కనుక మనం ముందుకు సాగితే మనలోని అహం అంతా పూర్తిగా సమసిపోయి ఉత్తమ మానవ మాతృలుగా ఉంటాము.

బ్రహ్మోత్సవాలలో అన్ని రోజులు మనం తిరుమల కొండపైన ఉండే వీలు కాకపోవచ్చు. ఒక్కరోజుకి వెళ్లినా స్వామి తెలియచేసినవి నిజ జీవితంలో కూడా పాటిద్దాం. అంతా రామమయం అన్నట్టు స్వామి అంతటా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. పక్కవారిని తోసుకుంటూ కాకుండా నిదానంగా క్యూ లైన్లో దైవ సన్నిధికి చేరుకుందాం. మనకు అందిన ప్రసాదాన్ని పక్కవారితో కూడా పంచుకుందాం. వారికి వీలు కాకపోవచ్చు, దొరక్కపోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహించుకుని భక్తిగా ఉంటూ నివాస ప్రాంతంలో నీటిని విద్యుత్తుని మోతాదుగా వాడుకుందాం. బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో పంచుకున్నాం ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: जाएगा। मैच शाम 7 बजे से शुरू होगा। घरेलू शेयर बाजार का संवेदी सूचकांक की शुरुआती बढ़त खत्म हो गई और दोपहर के सत्र में वो गिरावट के साथ ट्रेंड कर रहे थे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 5 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి
2: 10 లక్షల లాటరీ నాకా
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ముందుగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అంటోంది మీ రేడియో సఖి అనుపమ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఈ రోజుల్లో ఎటు చూసినా విద్యార్థులు ఇంజనీరింగ్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. అవునా? కాలంతో పాటు పరుగులు తీస్తూ లెక్కలేనన్ని ఆవిష్కరణలతో దేశాన్ని ప్రగతి పదం వైపు తీసుకెళ్తున్న యువతకు శుభాభినందనలు. మరి భారతదేశం తన ఉనికిని ప్రపంచానికి తెలియచెప్పి అభివృద్ది వైపు అడుగులు వేయడంలో ఇంజనీర్స్ ప్రముఖ పాత్ర పోషించారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి మాట్లాడుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి అయిన సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం భారత నీటిపారుదల కమిషన్లో పూణెలో చేరాక డెక్కన్ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేసే ఆటోమేటిక్ గేట్ వ్యవస్థను రూపొందించి అబ్బురపరిచిన యువ ఇంజనీర్. దీన్నే మైసూర్ దగ్గర కృష్ణరాజసాగర్ ఆనకట్టలో కూడా వాడారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆనకట్ట. ఒక ఇంజనీర్గా మోక్షగుండం గారు సాధించినంతగా ఎవ్వరూ సాధించలేదు. ఆ రోజుల్లో వారు ఇతరులకు మార్గదర్శిగా మారారు. హైదరాబాద్ మహానగరాన్ని వరదల నుంచి రక్షించే వ్యవస్థ, అలాగే విశాఖపట్నం రేవును కూడా సముద్ర కోత నుంచి రక్షించే వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. వీరు జాతి గర్వించే ఇంజనీర్. అందుకే ఈ రోజు వీరి పేరున మనందరం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటికొక ఇంజనీరున్న ఈ రోజుల్లో జాతి నిర్మాణంలో భాగస్వాములైన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్యస్ఫూర్తిలో ఇంజనీర్స్ డే సందర్భంగా. మరి పద్మ విభూషణ్, డాక్టర్ వర్గీస్ కురియన్, కేరళలో పుట్టిన ఈ మెకానికల్ ఇంజనీర్ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనందరం అభిమానంగా పిలుచుకుంటాము. గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పాడి రైతుల సహకార ఉద్యమానికి అండగా నిలిచారు. తన సహచరుడు హెచ్ఎం దలాయతో కలిసి గేదె పాల నుంచి తొలిసారిగా పాలపొడిని తయారు చేసి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ వ్యవస్థాపక చైర్మన్గా ఆపరేషన్ డైరీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిపిన గొప్ప దార్శనికుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. డాక్టర్ వర్గీస్ గారి జయంతి అయిన నవంబర్2న మనం జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డేగా జరుపుకుని వారిని గౌరవించుకుంటున్నాము.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్యస్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంజనీర్స్ గురించి, కొందరు ప్రముఖ ఇంజనీర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేల విడిచి నింగికి వెళ్దామంటూ దేశానికి, దేశ అభివృద్దికి రెక్కలు తొడిగిన గొప్ప ఇంజనీర్ మాజీ రాష్టపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం గౌరవించుకుంటాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1970లలోనే సాంకేతికత అంతగా అభివృద్ది చెందని రోజుల్లోనే SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపడం ఒక మైలురాయి. అందులో తనదైన ముఖ్య పాత్ర పోషించారు అబ్దుల్ కలాం గారు.

శ్రోతలకు మరోసారి చెప్తున్నాను, రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రేపు ఉదయం అంటే బుధవారం 9:15 నుంచి 10 గంటల వరకు. చైతన్యస్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం జాతి నిర్మాణంలో పనిచేసిన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి. ఇంజనీర్స్ డే సందర్భంగా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ ఈ శ్రీధరన్ గారు కేరళలో పుట్టింది. ఈ పుట్టిన ఈ సివిల్ ఇంజనీర్ గారు ప్రపంచ పటంలో భారతదేశం కూడా అభివృద్ది దిశగా దూసుకెళ్లాలి అని చెప్పి ఆలోచించారు. మరి పెరుగుతున్న జనాభా, వారి ప్రయాణ అవసరాలు కేవలం బస్, బైక్, సైకిల్, కార్లు ఇవేమీ సరిపోవు, మెట్రో రైల్ కూడా ఉండాల్సిందే అని బల్లగుద్ది చెప్పి, చెప్పడమే కాదు దేశపు తొలి మెట్రో 1970లో డెప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి మెట్రో అమలు, ప్రణాళిక, రూపకల్పనకు బాధ్యత వహించారు. అబ్బురంగా అనిపించడం లేదు? ఎక్కడి గుర్రపు బగ్గీలు, ఎక్కడి జోడెడ్ల బండ్లు, నేలపైన మెట్రో, నింగిలో రాకెట్. ఇంజనీర్ అంటే ఇలా దేశపు దశని కాదు దిశని కూడా మార్చాలి అనుకునేంతగా కృషి చేసినా చేస్తున్న ఇంజనీర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే అన్ని రంగాలలో కూడా సేవల్ని విస్తరించి సర్వతోముఖాభివృద్దికి తమవంతు అమూల్యమైన సహాయం అందించిన మరెందరో అజ్ఞాత ఇంజనీర్స్లకు కూడా ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరోసారి మన శ్రోతల్లో ఉన్న ఎందరో ఇంజనీర్స్ కు హ్యాపీ ఇంజనీర్స్ డే.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్ గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seen the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं.
0: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుగ్గా జరుపుకుంటుందని లోక్సభ

0: స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణ సంఘాల్లో కాలక్రమేణా స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్తాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవా రంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100కి 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే, డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్, సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 2047 వికసిత్ భారత్ సాధనలో ఐసీడబ్ల్యూఏ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్ లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా ఆచార్య ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులు.

0: లేదా నమోదు చేసుకున్నారు. మీ వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఖుషీ. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో హేషాం అబ్దుల్ వహాబ్ పాడిన శివ నిర్వాణ గీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. అంశం తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9

విన్నపాట. మాచెర్ల నియోజకవర్గం. ఈ చిత్రం నుండి ఉమానేహ లిప్సిక అమృత వర్ష్ పాడిన కాసల శ్యాంకుల శేఖర్ గీతం. అది సంగీతం అందించారు మహతీ స్వరసాగర్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 55 నిమిషాలు. ఇప్పుడు విందాం సర్ ఈ చిత్రంలో శ్వేతామోహన్ పాడిన రామజోగి శాస్త్రి గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి.

0: అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం జయక్రిష్, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం.

0: హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఇప్పుడు విందాం బింబిసార. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహిస్తారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఈ ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాలేదని గుర్తు చేశారు. రజాకార్ల దమనకాండను ఎదిరించి పోరాడిన సమరయోధుల స్మరణార్థమే కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కు భయపడి ఈ దినోత్సవాన్ని నిర్వహించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
1: స్వాతంత్ర పండుగ తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహించుకున్న విషయాన్ని సందర్భంగా ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోగులు ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి కలిగించడం కోసం వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో నిన్న జరిగిన సమాపేశంలో తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తెలంగాణకు తొలిసారి వచ్చిన ప్రిన్స్ రహీంకు గవర్నర్ ఘన స్వాగతం పలికారు. దివంగత ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ కుతుబ్షాహీ సముదాయ పునరుద్దరణతో సహా విద్య, పట్టణ పునరుద్దరణ, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ కృషిని కొనియాడారు. తెలంగాణలో పట్టణ పునరుద్దరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో తమ కార్యక్రమాలను ప్రిన్స్ రహీం వివరించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి ఈ భేటీలో మంత్రులకు సమగ్రంగా వివరిస్తారు. ఈ భూ వ్యవహారంతో పాటు రాష్టంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు.
2: ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువత, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకుని వచ్చి ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
0: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
3: పేద వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఇమీడియట్లీ షాప్స్ కావాలంటే 20 షాప్స్ కి కోసం కూడా 20 లక్షల రూపాయలు DMFT నిధులు శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే టెండర్ అయిన తర్వాత పండుగ కూడా ప్రారంభమై తొందరగా కంప్లీట్ చేసుకుంటే చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము.

0: వార్తలు వింటున్నారు. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం మర్యాదపూర్వకంగా సమాపేశమయ్యారు. ఆగాఖాన్ ఫౌండేషన్ పై తనకు అత్యంత గౌరవం ఉందని, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్షాహీ టూమ్స్ పునరుద్దరణలో ఫౌండేషన్ సహకారాన్ని గుర్తు చేసిన ఆయన, మూసీ నది పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్దరణలో సహకారం కోరారు. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆరోపించారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ పేరిట పిలిపించి పోలీస్ స్టేషన్ లోపలే ముసుగులు ధరించిన 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. దాడి చేసింది గుండాలా లేక మఫ్టీలో ఉన్న పోలీసులా తేలాలని డిమాండ్ చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవిలతో కలిసి ప్రారంభించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: 560 పైచిలుకు కోడెలు సంసిద్ధంగా ఉన్నాయి పంచడానికి. అందులో భాగంగా 250 మంది ఆన్లైన్ లో ఎవరైతే సీరియల్ నెంబర్ పక్కట్టు వారందరికీ 250 మంది కూడా ఫోన్ ద్వారా సమాచారాన్ని దేవస్థానం ద్వారా అందివ్వడం, వాళ్ళందరూ కూడా సుమారు 500 వరకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నారు.
0: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటి ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు 7 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పట్నాపూర్లో వ్యవసాయ భూమిలో అంతర పండగ సాగు చేస్తున్న గంజాయిని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో డీఎస్పీ అశోక్, ఇతర అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పట్నాపూర్లో 1.5 కోటి రూపాయల విలువైన 1500కు పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 3088 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, ఉదయం నుండి పూర్తిగా నిండి మత్తడి దూకుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం కూడలిలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం జీవో 97పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి వినతి పత్రం అందించారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా హనుమకొండ జిల్లాలో ఇంజనీర్స్ డేను జరుపుకున్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహించనున్నారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి

సింబలి సింబలి అంటూ చూడాలనుంది పాటైతే వినేస్తూనే మన శ్రోతలు తొలి ప్రశ్నకి హడావిడిగా సింబలి సింబలి అని పాడేసుకుంటూ పంపించేశారు. నేను అడిగాను ప్రపంచంలో తొలి ఇంజనీర్గా ఎవరిని చెప్పుకుంటారు అని. మరి జవాబేంటో తెలుసా? ఇమ్హోటెప్. 2700 BC లో ఈజిప్ట్ లోని స్టెప్ పిరమిడ్ ని ఈయన నిర్మించారనమాట. స్టెప్ పిరమిడ్ లో

రోజెస్ అని ఉంటాయి, వాటిని నిర్మించారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, చెంచల్గూడ నుంచి పద్మావతి, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి అరుణ్ కుమార్, ఉమ్మేట నుంచి దివాకర్ జైనుదీన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ భూదన్, పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, బీచెల్ నుంచి రవి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, డాక్టర్ వెంకన్న, కౌకూరు నుంచి మహాలక్ష్మి, చింతల నుంచి స్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, అలాగే దోర్నాల బాలరాజు అండ్ పద్మలత గారు ప్రాంతం పేరు రాయలేదు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, అళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి. 0402324582.

0: షో టైంలో ఇందాక నేను అడిగాను, చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు అని మన శ్రోతలు అందరూ సరైన జవాబులు పంపించేశారు. సిరాజ్పేట్ ఆలేర్ మండలం యాదాద్రి జిల్లాకు చెందినవారు మల్లేశం గారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, ఆదిలాబాద్ నుంచి సంధ్య, హైదరాబాద్ నుంచి గ్రేసీ, అంకుశాపురం నుంచి సుదర్శన్, భూదన్, పోచంపల్లి నుంచి ఎల్లగందుల మార్కండేయ, ఆర్మూర్ నుంచి రాధా, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, హుజూరాబాద్ నుంచి గట్టన, ఆర్మూర్ నుంచి చంద్రశేఖర్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీవీరావు, అలాగే జయలక్ష్మి గారు, బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక, బాలు, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, భీమ్గల్ నుంచి రవి, కిస్మత్పూర్ నుంచి శిరీష, సుమన్, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, బేగంపేట నుంచి ఆంజనేయులు, పెడన నుంచి కనకారావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 43 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మా పేర్లు ఇంకా చదవలేదు, అలా రకరకాలుగా ప్రశ్నలు సంధించేస్తున్నారు మన లిజనర్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారు పేరు చెప్పగానే అందరం నవ్వేసుకుంటున్నాం కదా. మరి జులైలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జులై సినిమాలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324052 కి వాట్సాప్ చేసేయండి. 0402324052.

షో టైంలో ఇందాక నేను అడిగాను బ్రహ్మానందం గారు జూలైలో వారి ప్రొఫెషన్ ఏంటి అని. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి జవాబు మనందరికీ తెలిసిందే కదా, దొంగ. బ్రహ్మానందం గారు ఆ సినిమాలో ఒక దొంగ అనమాట. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? రాంపురం నుంచి కట్ల సతీష్, మియాపూర్ నుంచి శేషగిరి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, హనుమకొండ నుంచి బిక్షపతి, నాగరం నుంచి శ్రీకాంత్ గౌతమి, పుట్టపక్క నుంచి భవాని వెంకట్, అలాగే అండలు, జగరన్పల్లి నుంచి లక్ష్మీ, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, మూసపేట నుంచి నరేష్ రోజా, మొండ్రాయి నుంచి మోహన్, జిబ్లాపల్లి నుంచి చక్రపాణి, మేడ్చల్ నుంచి కుసుమావతి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, షాపల్లి నుంచి శ్రీనివాస్, కొండాపూర్ నుంచి కృష్ణ, అలాగే ఇంకా చివరిగా రైట్ ఆన్సర్స్ పంపించిన మరికొంతమంది శ్రోతలు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 5 గంటలు దాటి 24 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరి కొంచెం సేపట్లా మిమ్మల్ని అలరించే మాట చెప్పుండ్రి పాటేండ్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనుగడ గురించి నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారు శారదతో ముచ్చట, ఇంకా వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూరుకు చెందిన సునార్కర్ పద్మతో ముచ్చట ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, మీరు చెప్పే ముచ్చట్లు మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ మీ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇంకో విషయం, ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 5040002. ఇప్పుడు విందాం అతడు సినిమా నుంచి చిత్ర బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ, పాట వినండి. మన ఈ కార్యక్రమానికి చక్ర

పాకం సినిమా నుంచి వీణలేని తీగను అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, లాస్యశ్రీ, ఎం సుధారామయ్య, చైత్రికాశ్రీ, ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఏంరి. శ్రోతలు, మీరు ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను అడగవచ్చు. గట్లనే మీకు తెలిసిన మంచి మంచి విషయాలు మాతో పంచుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0873 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొబ్బిలి రాజా సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటారు మాట చెప్పుండ్రి పాటండ్రి. మన ఈ కార్యక్రమానికి నిర్మల్ నుంచి రామకృష్ణ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి రామకృష్ణ గారు, ఎట్లున్నారు? ఎట్లా ఉంది మీ నిర్మల్లో వాతావరణం? మరి మాట చెప్పుండ్రి పాటండ్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. పాడగలుగుతారా? వినడమేనా? ఏం చేస్తుంటారు మీరు? మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
6: ఓకే.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటేండ్రి. కార్యక్రమంలో చివరిగా విందాం స్వయం కృషి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి శైలజ పాడిన ఈ పాట.

ఇంతటితో ఇరటి మాట చెప్పుండ్రి పాట ఏంది కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపొద్దమ్మట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి పాటలు అడగవచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కడికొచ్చే తీరుతీరు ముచ్చట్లను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనుగడ గురించి నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారు శారదతో ముచ్చట, ఇంకా వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూరుకు చెందిన సునార్కర్ పద్మతో ముచ్చట ప్రసారం అవుతుంది.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఉపాధి కోసం కుట్టు పని చేస్తూ అందులో వచ్చే మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదిస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఇప్పుడు విందాం కుట్టు పనిలో మార్పులు మనుగడ గురించి నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివార్ శారదతో యు దినేష్ పెట్టిన ముచ్చట.
2: ముప్పిడివార్ శారదమ్మ, నీకు నమస్కారం.
6: నమస్కారం.
2: మీరు ఏం పని చేస్తుంటారమ్మా?
6: టైలరింగ్.
2: ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టైలరింగ్ పని చేస్తున్నారు?
6: మేము ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది.
2: మీ వృత్తి ఇదేనా?
6: వృత్తి ఇదే, మా క్యాస్ట్ కూడా ఇదే. మేరోళ్ళు
2: అంటే మీ ముందు తరం కూడా చేసింది?
6: ముందు తరం కూడా చేసిండ్రు. మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా మామయ్య, మాకిదే ఇక. మా అమ్మ, మా నాన్న చేసేవారు. మా అమ్మ నాన్నని చూసి మేము నేర్చుకున్నాం. మా నాన్న నేర్పిండు నాకు.
2: ఇప్పుడు ఇక్కడ మీ ఆయన మీరు చేస్తారా?
6: మా ఆయన మేము చేస్తాం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది కదా, మా ఆయన నేర్పిండు.
2: మీ ఆయన వేరే చోట నేర్చుకుని వచ్చిండు?
6: నేర్చుకుని వచ్చిండు నిజామాబాద్ లో.
2: అప్పటికి ఇప్పటికి ఈ కుట్టులో ఏం మారిందమ్మా?
6: కటింగ్స్ మారాయి, స్టైలు, డిజైన్స్ మొత్తం అవన్నీ మారాయి. వాళ్ళు చూపించినట్టే మనం కుట్టాలి ఇక అంతే.
2: ఇప్పుడు ఒక బ్లౌజ్ ఎంత కొట్టు కుడతారు మీరు?
6: బ్లౌజ్ 200.
2: అలా చెప్పిన డిజైన్ ఏదైనా
6: చెప్పిన డిజైన్.
2: ఇంకేమన్నా మగ్గం వర్క్ లాంటివి?
6: అవి బయట వేయించడే, దానికి కాస్ట్ బట్టి మనకు ఒక 200 చూసుకుని వేపియాల. మనం కుడితే దానికి 250 రూపాయలు ఇస్తారు. డిజైన్ కు వాళ్ళు 4-5 వేలు పెట్టి వేయించుకుంటారు. మనకు ఆ బ్లౌజ్ ని కుట్టిన దానికి అస్తారి వంకచ్చి కుడితే 200-250 మనకి ఇస్తారు.
2: ఎన్ని మిషన్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ?
6: మాకు మొన్ననే తీసుకున్నాము 4 మిషన్లు ఉన్నాయి.
2: ఏం మిషన్? ఎలక్ట్రిక్ మిషన్?
6: అవును.
2: ఆ మిషన్ కి మిషన్ కి ఏం తేడా ఉంటది?
6: దానికి కొంచెం ఫ్రేమ్స్ బాగుంటాయి, దీనికి వర్క్ తొందరగా అవుతుంది, నీట్గా ఉంటది వర్క్.
2: ఎలక్ట్రిక్ మిషన్ తోనే నీట్ ఉంటుంది?
6: నీట్గా ఉంటది.
2: తొక్కుడు మిషన్ తో?
6: తొక్కుడు మిషన్ తోటి అప్పుడు నడిచింది. ఇప్పుడు క్లాత్లు వేరే చుట్ల చిక్కు చిక్కు వస్తున్నాయని, ఇక ట్రెండ్ మారిందని మిషన్ తెచ్చుకున్నాయి.
2: తొక్కుడు ఉండదేమో వాటికి?
6: తొక్కుడు ఏం లేదు, ఫ్రెష్ చేసాడు. ఇక 20-25 మినిట్స్ లో ఒక బ్లౌజ్ అవుతుంది.
2: తొక్కు మిషన్ దాంట్లో ఎంతసేపు పడుతుంది ఒక బ్లౌజ్?
6: ఒక బ్లౌజ్ గంట.

0: పడతాయి. మన కాళ్ళకు ఉన్న శక్తిని బట్టి ఫాస్ట్ కావాలంటే గట్టిగా తొక్కుకోవాలా, ఏ కాని కాళ్ళను వస్తున్నాయి అంటే స్లో అంటే గంట గంటన్నర అవుతుంది.
1: ఇది రిపేర్ కాదా మరి? ఎలక్ట్రిక్
0: రిపేర్ అవుతుంది. మెకానిక్ ఫోన్ చేస్తే వచ్చి చేస్తాడు.
1: మీరు నేర్చుకోలేదు
0: దాన్ని? అప్పటి ఓల్డ్ దాన్ని మెకానిక్ మొత్తం చేయగలుగుతాం మేమే, కానీ ఇది ఎలక్ట్రానిక్ చేస్తలేదు. ఇక మెకానిక్ ఫోన్ చేయాలా వస్తాడు చేసిపోతాడు. ఇక
1: నేర్చుకోలేదు అట్లా?
0: ఆ మిషన్ లా వస్తుంది, కానీ ఈ కొత్తగా వచ్చిన మిషన్ లేదు రాదు.
1: ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ మిషన్?
0: 25,000 నుంచి 1,00,000 దాకా కూడా ఉన్నాయట. ఇదైతే సపోజ్ 25,000. దీన్ని బొంబాయికి వెళ్ళి తెప్పించారు, ఒక మధ్య వ్యక్తి తెచ్చిస్తాడు. అలా డబ్బులు కట్టేస్తే మనకు వస్తాయి ట్రాన్స్పోర్ట్ లా.
1: ఇప్పుడు మీరు ఇద్దరే కుడతారా ఇక్కడ?
0: ఇద్దరం కుడతాము, ఒక వర్కర్ ఉన్నాడు.
1: వాళ్ళకేమిస్తారు?
0: వాళ్ళకు మన దాన్ని బట్టి పీస్ వర్క్ రేట్ ఉంటది. అంగికి 300 కదా, అన్ని మనే ఉంటాయి. క్యాన్వాస్, దారము, గుండీలు అన్ని మొత్తం మనది. ఆయన బట్టి కటింగ్ బీటింగ్ అంతా మనది. ఆయన కుట్టించిన దానికి ఆయనకు 100-120 రూపాయలు మనం ఇయ్యాల. మిగతా మనది క్యాన్వాస్ పాలిష్ పట్టి మొత్తం ఇక గుండీలు అవి. ఇప్పుడు గుండెలు కూడా చేతుడు పెడితే ఒప్పకొచ్చిండ్రు. మళ్ళా ఒక్క అంగికి 12 రూపాయలు తీసుకుంటారు. అక్కడ పోయి మనం గుండీలు మిషన్ ఉంటది పెద్దది, అది గుండీలు కాజలు చేసిస్తుంది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. చేతి కూడా నడుస్తలేవు.
1: అట్లా రోజుకి ఎన్ని కుడతారు మీరు?
0: రోజుకు ఎంత లేదన్నా ఒక 5 సెట్లు కుడతాడు ఒక మనిషి. 5 సెట్లు అంటే ఆయనకు 500-600 రూపాయలు మనం ఇవ్వాల్సింది.
1: మరి ఒకవేళ గిరాకీ లేనున్నాడు?
0: గిరాకీ లేనున్నాడు కూర్చుండే. ఇక
1: నెల జీతం కాదు.
0: నెల జీతం కాదు, ఇట్లా కైకిల్లాగా. ఇవాళ ఉన్నదా చేసుడు, రేపు లేకుంటే ఒకటి ఉంటే ఒకటి చేసుకుంటాడు, ఒక 100 రూపాయలు చేసుకుంటాడు పోతాడు. ఇక ఆయన 100 రూపాయలు చేస్తే మనకు ఒక 100, ఆయనకు ఒక 100.
1: ఇప్పుడు తక్కువ వచ్చినాడు, మీరు ఖాళీ ఉండి ఆయన గిరాకీ ఇస్తారా?
0: ఇయ్యాల, మనం గుట్టకున్నా అతనికి ఇయ్యాల. లేకుంటే మళ్ళా రేపు బాగున్నాడు రాడు. నేను ఇయ్యలేవు పని, ఇవాళ పని ఉండదని రాంటే మరి నిన్న నాది ఎట్లా బతుకు? నాకు ఒక 100 రూపాయల పని ఉండాలని అంటాడు, లేకుంటే రాడు. వర్కర్ దొరకడు. ఆయనకు ఉన్నా లేకున్నా ఆయనకు ఇస్తేనే ఆయన వస్తూనే ఉంటాడు.
1: తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి మీరు తిరిగి ఇస్తారు?
0: ఇప్పుడు 2 డేస్ అంటారు. వాళ్ళకి ఇప్పుడు 2 డేస్ లో కావాలా? 2 డేస్ లో కావాలంటే మనం 1 డేలో కుట్టాలా. ఇప్పుడు 8 బ్లౌజులు ఉన్నాయి అనుకో, నైట్ ఒకటి వరకు కుట్టేసన్నా గానీ వాళ్ళకన్నా మాటకి ఇవ్వాల్సిందే. ఇక మనం పడుకోకుండా కూడా నైట్ వరకు చేసి డే నైట్ చేసేసి ఇచ్చేయాల్సిందే.
1: కొంతమంది అత్యవసరం ఉన్నది మాకు, ఇప్పుడు తొందరగా కుట్టియండి అంటారు, ఆ దాని రేట్ వేరు ఉంటుందా?
0: లేదు, ఒకటే రేటు. ఏ అవసరం ఉన్నా ఒకటే రేటు.
1: ఇప్పుడు కొందరికి మీరు 4 రోజులు వాయిదా పెడతారు, ఇంకొందరు ఇప్పుడు గంట సేపట్లో కుట్టి అంటారు, అదే రేట్?
0: అదే రేట్. అట్లయినా అదే రేట్, ఇట్లయినా అదే రేట్.
1: మంచి మాట, గిరాకీ రెగ్యులర్ వస్తుంది.
0: రెగ్యులర్ వస్తారు వాళ్ళు. ఇక ఇవాళ ఒకటి తెచ్చింది, రేపు ఖచ్చితంగా ఏ పాపం 1/2 గంటలు కావాలంటే గుట్టి ఇచ్చింది. ఆడికే తీసుకుపోదామని రేపు వాళ్ళు 4-5 తెస్తారు, ఇంకొక 4 చెప్తారు. ఇక ఈ 4-5 పట్టేసిన వాళ్ళు వారంకి ఇచ్చినా కూడా అదే రేటు. ఏం బట్టినే గుట్టిచ్చినా అదే రేటు.
1: కొన్ని కంప్లైంట్లు వస్తుంటుంటాయి, సరిగా కుట్టలేరు, మళ్ళీ తిరిగి తీసుకొస్తారా?
0: తీసుకొస్తారు, సెట్ చేసి ఇస్తాము. అట్లా కాదమ్మా, గిట్లా ఇదేమన్నా ఇది కాదు, జిరాక్స్ సెంటర్ కాదు. అని లేస్తే కరెక్ట్ వెళ్ళదు. అందుకు మనం కూడా దొడ్డే ఉంటాం, బక్కగా ఉంటాము. మనం పాత బ్లౌజ్ తీసుకొస్తారు, కొలత పట్టేస్తారు, అది వేసుకొని వస్తారా రారు? ఏది అన్నాడు, మంచిగా వచ్చిండు అంటారు. మళ్ళీ మీరు 2 రోజులకు దొడ్డైంది, బక్క అయింది, ఏదైనా మేము చేసిస్తాము. అట్లేం లేదని అంటే సరే సరే అమ్మ చేసిస్తాం, అయ్యో తెలియదు వదిన అని వాళ్ళు. మనం మాట్లాడే పద్ధతిని బట్టి లేడీస్ కదా, అయ్యో కాంప్రమైజ్ చేసి అలా సెట్ చేసి మంచిగా వచ్చింది వదిన ఇంకొకటి తెచ్చి ఇట్లనే ఉట్టి ఇట్లా.
1: పెళ్లి సీజన్ అప్పుడు బాగా గిరాకీ,
0: బాగా గిరాకీ.
1: అప్పుడు ఎట్లా చేస్తారు?
0: అప్పుడు ఫుల్ వర్క్ ఇక బాగా టెన్షన్. ఇక 10-20 నిమిషాలలో చేసేయాలా ఇట్లా. ఎవరినన్నా దోలు కచ్చుకొని ఉక్కులు తురిపాయి, ఒకళ్ళు ఫాల్ వేసుడు, ఒకళ్ళు ఉక్కులు పెట్టుడు, డిజైన్ బట్టి ఇక బాగా హెవీగా ఇక పట్టుకుంటాం.
1: ఇంకొక 2 పెళ్లిలు పట్టుకున్నారు మీరు, ఇంకో పెళ్లి వచ్చింది, అప్పుడు మరగొట్టాల్సి వస్తుంది.
0: మరగొట్టాల్సి వస్తే అందులోకి వెళ్ళి సగం చేస్తాం, సగం ఏడన్నా వాళ్ళే అంటారు. ఒక 4 గుట్టంటే ఇంకా 4 ఆడ పట్టేస్తాం, ఇంకా 4 ఈడ పట్టేస్తాం అని అంటారు. 4 అన్నా గానీ కుట్టాలా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ రారు. ఇక వాళ్ళు రావాలంటే మనం కుట్టాలి, ఇంకా కష్టం అవుతాయా? ఇక మాకు సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్ చేసి పీస్ వర్క్ లాగా పంపిస్తాం. ఇక
1: రోజుకు మీరు 3 కలిసి 15 బ్లౌజులు కుట్టగలరు?
0: కుట్టగలరు.
1: ఒక పెళ్లిలో ఉంటాయి 15-20 బ్లౌజులు
0: ఉంటాయి. ఉంటాయి 20-20 వేలు ఉంటాయి. అలాదే మొత్తం మనం లైనింగ్స్, పాలు, దారాలు అన్ని మనం డిజైన్ కు లైసులు, ఆ పూసాలు అన్ని వంకచ్చుకుంటే మనకు సగం బోంగా, సగం ఇటు రెంటుకు దీనికి బోంగా చిన్న సగం వస్తుంది అనుకో.
1: పీకో పాలకు వస్తారు కొంతమంది, దానికి ఏం తీసుకుంటారు?
0: దానికి పాలు మనదైతే 50 రూపాయలు, వాళ్ళదైతే 40 రూపాయలు.
1: అతనికి కూడా సగం రేట్?
0: దానికి 30 రూపాయలు ఇవ్వాలి, మనము 10 రూపాయలు తీసుకోవాలి.
1: మొండి గిరాకులు ఉంటాయి, బుద్ధిర తీసుకొని పోతారు. వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేస్తారు?
0: ఇక వాళ్ళు ఇచ్చిన దాకా చూసడే, ఏమనరాదు.
1: గొడవ పెట్టరాదు?
0: గొడవ పెడితే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎట్లాగా వస్తారు? ఇంకా 1 ఇయర్ కైనా వస్తారు. వచ్చినప్పుడు అయ్యో వదినే సంవత్సరం ఆయా మాకు అది ఉండే ఇది ఉండే అని చెప్తారు. సరే అన్ని పైసలు ఎటు పోతాయి, ఎట్లాగో నువ్వు వేస్తావిస్తావు. ఆ వదిన నువ్వు అడగలేవు కానీ నాకు ఎట్లా నువ్వు అనిపించిందని తెచ్చిస్తారు. ఇక తెచ్చిచ్చి అది గుడిపించుకొని పోతారు. సంవత్సరం కైనా గానీ గొడవ అంటూ ఈ వృత్తిలో గొడవ ఎత్తాలు రారు. వాళ్ళు షాప్ ముంగట్టు వస్తే మనది ఏమి ఉండదు.
1: ఒక్కసారి తెల్లందాకా కుడతాం 1 గంట.

0: ఆ తెల్లబుడతామన్నారు. నిద్ర వచ్చి మీకు ఇబ్బంది కాదా?
1: చాయ్ తాగుతాం.
0: చాయ్తో నిద్ర అయిపోతుందా?
1: చాయ్ తాగుతాం, మొహం కడుక్కుంటాము. ఒకటైతుంది, రెండు అవుతుంది.
0: ఏళ్ళ మీద కూడా దిగుతుంది,
1: చూదు పడుతుంది. ఇట్లా పోసినప్పుడు ఇట్లా దిగుతాయి, ఇటు దిగుతాయి. తురుపై పోసడికి ఇటు గుచ్చుతాయి.
0: అతి కష్టమైనది తురుపై పోసడు.
1: తురుపై పోసడు మళ్ళా ప్లస్ అది డిజైన్ పెట్టి కుట్టు అంటారు కదా, అది సెట్ వాళ్ళు చూపించింది. సెట్ కావాలంటే బాగా కష్టమే. ఇక మొత్తము అందులోనే పెట్ట పడుతుంది. ఇక నెత్తి బ్లౌజ్ అంతా కుట్టిందాక ఆగుతారు, గానీ తురుపై చేసి ఉక్సులు పెట్టిందాక ఆగరు. ఇక
0: ఉక్సుల కోసం కూడా మిషన్ ఉంటదేమో? ఉండదా?
1: లేదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిషన్ మీద ఉక్కులు పెట్టాలని కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు మన యూట్యూబ్ లా. నాకు అది వస్తలేదు, ట్రై చేస్తున్నా నేను కూడా దాన్ని. దాంతో మిషన్ తోటే అందులో హోల్ చేసి అదే పెట్టేస్తుంది.
0: కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, ముసలి మనుషులు, వాళ్ళ కుట్టే బ్లౌజ్ రేట్ ఏమంటారు?
1: వాళ్ళకు 100, ఈ డబుల్ బ్లౌజులు 200. ఏదైనా డిజైన్ పడితే దాని మీదకి ఒక 50 ఎక్కువ ఉంటది అనుకో. ఇప్పుడు చేతులు డిజైన్ బాగెళ్ళినాయి, బుగ్గల చేతులు విడితే ఎంత తీసుకుంటావు అంటే 50. ఇవి పూసాలు పోయిందంటే పూసాలు, మరి పూసాల రేట్ ఇస్తా అంటే పోస్తాము, దానికి ఒక 20 ఉంది అని అంటాం. సరే అదనే పూసాలు కొంకరా, మరి పోయి పోసిన దానికి ఒక 20 రూపాయలు ఇస్తామంటారు. ఈ మగ్గం అంటే అప్పుడు పూసలు పోసుకున్న జాకెట్లేనాయి, చేతి మీద పెద్ద మనుషులు పోసినాయి. ఇప్పుడు ఇక బుగ్గలు అప్పుడు పాత సినిమాలల్లో సేమ్ పాత సినిమాలు చూస్తున్నారు, అదే డిజైన్ కావాలని ఆ ఫోటో స్క్రీన్ షాట్ కొడుతున్నారు, అదే మనకు చూపించి కుట్టించుకుని పోతున్నారు.
0: కొంతమందికి బట్ట సరిపోదు చీరలో, వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు?
1: వాళ్ళకు ఇక చీరలు కట్ చేసేయారు, లేకుంటే క్లాత్ తెప్పించి అన్ని అతుకులు అతుకులు పెట్టి వాళ్ళకు పర్సనాలిటీ కోసం బ్యాక్ మొత్తం కట్ చేస్తాం. బ్యాక్ కరెక్ట్ ఉండాలి, ముంగట ఫ్రంట్ కు అన్ని జాయింట్లు పెడతాం. ఆ చిన్న చిన్న ముక్కలు కూడా జాయింట్ చేసి ఆమెకు క్రాస్ బట్టలు గానీ ఏదన్నా గానీ అని వెళ్ళేటట్టు అదే కావాలి. ఇక చీరలు ఆప్షన్ ఉండదు, ఆప్షన్ లేకపోతే ఈ చిన్న చిన్న ముక్క కూడా కింద పడకుండా అన్ని జాయింట్ చేసి ఒక క్లాత్ లాగా తయారు చేసి దాంట్లోకి వెళ్ళి తీస్తాం ఇక పీసులు మెయిన్ మెయిన్.
0: ఇబ్బంది
1: బాగా ఇబ్బంది పని ఉండదు. 1.5 అవర్ అయిపోతుంది, 2 అవర్స్ అవుతుంది ఇక బ్లౌజ్ అయిందాక. కానీ అయ్యో నేను గుట్ట నాన్న రాదు, ఇంకోసారి కూడా తెస్తుంది, ఇది బాగా వచ్చింది ఇంకోటి తీసుకురా అని.
0: మరి మీరు రాత్రి వరకు పనిచేస్తే ప్రొద్దున ఎప్పుడు లేవాలా పిల్లల్ని?
1: 6 గంటలకు లేచి పిల్లల్ని స్కూల్ కు పంపించి మళ్ళీ ఏజ్ ఇట్ ఇస్ 8, 8:30 వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి కదా.
0: సంవత్సరం మొత్తంలో ఎప్పుడు గిరాకీ తక్కువ ఉంటుంది?
1: గిరాకి మూడము అవి వస్తాయి కదా సార్, అప్పుడు అప్పుడు తక్కువ ఉంటది. మొన్న ఒక 3 మంత్ లేకుండే గిరాకి, ఇప్పుడు మొన్న ఈ తిథులు వెళ్ళింది. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒకటి తొట్లనే ఉంటుంది, శ్రీమంతం ఉంటుంది, పెన్లు ఉంటున్నది. ఇక ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది. మొన్న పోయిన 3 నెలలకి ఇప్పుడు మే వరకు పెన్నులు ఉన్నాయి, మే వరకు ఫుల్ గిరాయికి ఉంటది, మే తర్వాత ఇక కొంచెం తక్కువ.
0: కొత్త వాళ్ళకి ఏం నేర్పిరా?
1: నేర్పిస్తున్నా, వస్తున్నారు. వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళు నెలలనే నేర్చుకొని లేదా 2 నెలలు నేర్చుకొని వాళ్ళ దగ్గర వచ్చి ఒక 4 గంటలు ఉంటారు. ఇక ఫస్ట్ రాగానే తురుపై వస్తారు, ఉక్సులు పెడతారు, అవన్నీ అయిపోతాయి. కటింగ్ అంటారు, కటింగ్ చెప్తాము, కుడతామంటారు, కుట్టుండని అంటాము.
0: ఈ కుంటాల గ్రామంలో ఎంత మంది లేడీస్ టైలర్లు ఉన్నారు?
1: బాగున్నాయి సార్, ఇల్లు ఇల్లు ఒకటి ఉంది.
0: మీ వృత్తి చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు?
1: అవును, ఏం అనలేకపోతున్నాం. మరి ఇదే ఏం కోట లేదు, మాకు చేయండి చెట్టు లేదు, ఇదే వృత్తిగా 200 రూపాయలకు మేము కొడితే నేను 100 రూపాయలకే కొడుతుంది. ఆమె నేర్చుకున్నా ఆమె అంటే ఆమె 100కే కొడుతుంది, మరి మీరు ఎందుకు 200 కొడుతారు అంటే మేము మేరు వాళ్ళము, మా కుట్టు చూడుండ్రి వాళ్ళ చూడుండ్రి, మా ఎట్టన వాడిపోతే చెప్పుండ్రి అని. వాళ్ళు అదే తీసుకొని వస్తారు, గిట్ల గుట్టింది పోయి అంటే పైసలు ఎక్కువ ఉంటాయి గానీ పని కరెక్ట్ ఉంటది. అందరు కుడతారు, అందరు మేరోళ్ళు అవుతున్నారు మా పని నేర్చుకొని, గానీ మా ఆయసంటలేదు ఎట్లా అని కూడా మేము వాళ్ళతోటి మాట్లాడతాం. మావు ఎంతైనా పోలేదు వాళ్ళకి అని వాళ్ళే అని పోసుకొని పోతారు. ఇక
0: మీరు ఈ వృత్తి ద్వారా ఏం సాధించండి ఇప్పటి వరకు?
1: ఇప్పుడు ఏమంటే ఇక ఏం లేదు సాధించడు, బతుకుతున్నాం అంతే. ఇల్లు కిరాయి, షాప్ కిరాయి. మా అప్పటి నుంచి మా అత్తమామ 50 సంవత్సరాల నుంచి చేసిండ్రు, వాళ్ళు ఏం కట్టలేరు. పిల్లలకు పెండ్రిలు చేసాడు, కొడుకు పెండ్రిలు, తోట్లేలు ఇవే. ఇక మేము ఇప్పుడు స్టార్ట్ పెట్టి ఇప్పుడు మేము కూడా పిల్లల చదువులకు కిరాయిలకే
0: పోతుంది.
1: మేము వేసి 3-4 ఏళ్ళు అవుతాయి. ఇంతకు ముందు ఇంట్లోనే కొడుతుంటే మీ వస్తుండే రాకపోతుండే, బిడీలు చేసుకుంటా ఒకటి 2 వస్తే కొడుతుంటే.
0: మరి మీ పిల్లలకు నేర్పిస్తానే?
1: బాబుకి వస్తుంది, నేర్చుకుంటాడు. మొన్న సమ్మలు వచ్చిండు, నేర్చుకున్నాడు. బాబు 8th క్లాస్, పాప 5th. పాప కూడా చిన్న చిన్న ఉక్సులు పెడుతుంది చేస్తది. ఇక మాది అదే కదా, చిన్న చిన్న ఫ్రాకులు కటింగ్ దానికి అన్ని కత్తిరిస్తుంది చేస్తది. గానీ నేర్పి ఉంచాలన్నట్టు, ఈ పని చేపియము కానీ నేర్పి ఉంచాలా. మేమింత కష్టపడుతున్నాం, మా అమ్మ నన్ను ఇంత కష్టపడరు, ఏమో తీయలేరు, మనం ఏదో బతకందుకు. ఈ పని తప్పితే ఇంకొక పని రాదు, చేనులో పని రాదు, ఏ పని రాదు.
0: మీరు ఈ వృత్తి ద్వారా మీరు ఆడవాళ్ళ బట్టలు కుడుతున్నారు, మరి మీ ఆయన మగవాళ్ళే కుడతారు? ఆడవాళ్ళే
1: మగవాళ్ళే కుడతాడు, ఆడవాళ్ళే కుడతాడు.
0: మీరు ఏం చదువుకున్నారమ్మా?
1: నేను 7th వరకు చదువుకున్నాను. 7th లోనే ట్రైనింగ్ పడ్డది భయంసల, అయితే అప్పుడు నెలకు 20 రూపాయలు, అయితే రోజు 3 కిలోమీటర్లు పోయి నేర్చుకున్నా. 6 నెలలు నేర్చుకున్నా నెలకు 20 రూపాయలు. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది.
0: మరి కొత్త వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది చెప్తారా, నేర్చుకోకుంటే బాగుంటుంది?
1: ఇట్లా అందరు చేస్తే మాకంటూ ఏం లేదు. ఓళ్ళకు

0: ఇప్పుడు కాపుల పని మేము చేయగలుగుతామో చేయలేము. మా పని అందరూ యేసుడికి మాకు కూడా ఏం లేదు, లేకుంటే మా ఇది మేమే చేసుకుంటే మేము కూడా ఒక స్థాయిలో ఉంటుంటుంది. మనం అందరు గుట్టుడే, మాకుండేందుకు ఇల్లు లేదు. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళవి కూడా మాకు వస్తే వాళ్ళు ఒక కైకిలు ఒక పంట ఎక్కవడినా కూడా, వాళ్ళు ఒక చిట్టడు అమ్ముకున్న కూడా ఒక జాకెట్ పైసలు ఇవ్వగలుగుతారు.
1: మీకు ఇప్పుడు శక్తి ఉంది కాబట్టి కుట్టగలుగుతున్నారు, మరి మునుముందు రోజుల పరిస్థితి
0: ఎట్లయితుందో తెల్లదు. ఇల్లదా మీ నాశ, వాళ్ళకి మంచి చదిపియాలా, వాళ్ళు వేడితేనే ఇక బతకాలంతే.
1: రోజుకు ఈజీగా 1000 రూపాయలు సంపాదించగలరు?
0: లేదు సార్, నేను 500 చేస్తాను రోజుకు.
1: మీ ఆయన 500 సంపాదించారు?
0: ఇద్దరం కలిసి 1000.
1: మొత్తం సంతోషంగా ఉన్నారా?
0: సంతోషంగా అంటే బాగా సంతోషంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందు కూడా, ఎందుకంటే మేము మా వృత్తి నమ్ముకున్నాము, చేయగలుగుతాము. అందరు గుడుతున్నారు కానీ మేము ఇంకా కొంచెం నీట్గా గుట్టి ప్రతి ఒక్కళ్ళని ఉత్సాహపరిచేటట్టు వాళ్ళు మంచిగా గుడుతున్నారు. ఒక 10 రూపాయలు తక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు మా దగ్గరికి వస్తే పోపు, 10 రూపాయలు తక్కువ అయితే తక్కువ, ఇంకా వేరేలకు ఇస్తే వాళ్ళు కూడా వస్తారన్నట్టు మేము మా పనిని మేము ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాము అట్లా రావాలని.
1: అంటే మేరలు గుట్టిందానికి వేరే వాళ్ళు గుట్టిందానికి తేడా బాగుంటది,
0: బాగుంటది తేడా.
1: సరే బాగుందమ్మా. వేల వృత్తి లేని ఉన్న కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నట్లు, మీరు మీ వృత్తిని నమ్ముకుని కుటుంబం అంతా మీరు వృత్తిని కొనసాగిస్తున్నారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆదర్శంగా వేసుకుని మరింత మంది వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 777-300-431-8585.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇప్పటిదాకా మీరు కుట్టు పనిలో మార్పులు మనగడ గురించి నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివార్ శారదతో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు శక్తి శ్రీరా కార్యక్రమం. మహిళలు తమ కుటుంబ పనులు చేస్తూనే కుటుంబానికి ఆర్థికంగా తోడు నిలవడానికి ఎన్నో పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే వెదురు బొమ్మలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న వారిలో పద్మ ఒకరు. ఇప్పుడు విందాం వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూర్కు చెందిన సునార్కర్ పద్మతో జి గంగామణి పెట్టిన ముచ్చట.
4: నా పేరు సునార్కర్ పద్మ, మాది ఊరు నార్నూరు.
5: మీ కుటుంబం గురించి చెప్పండి.
4: మా కుటుంబం గురించి, మేము చిన్న కుటుంబం నుంచి మేడం. మా వారు కూలి పని చేస్తారు మేడం. ఇద్దరు పిల్లలు ఒక బాబు. మాకు ఇంకా కూలి పని చేస్తూ మహిళా సంఘాల సెలెక్ట్ అయినాం అన్నట్టు. మహిళా సంఘాలు చేసినాం, మహిళా సంఘాలు చేసి ఒక 30 సంవత్సరాలు అయింది. 10 రూపాయల పొదుపు నుంచి మేము సంఘాలను నడిపించినాం మేడం. సంఘాలను నడిపిస్తూ ఇప్పుడు ఈ వెదురు బొంగు స్థాయికి చేయడానికి ఆ సంఘం నుంచి, ఈ సంఘం నుంచి, ఈ సంఘం నుంచి కొంచెం కొంచెం లోన్ తీసుకున్న వాళ్ళు అందరం కలిసి ఒక 20 మంది కలిసి, 20 మంది కూడా మేము ఈ వెదురు బొంగు లాక్డౌన్ టైంలో ఎక్కడేం కూలీలు లేవు కదా, అప్పుడు టైంలో కూలీలు లేకుంటే అందరం కలిసి మేము అంబేద్కర్ ట్యాచు దగ్గర కూసుండి ఎండలను వానలు నానకాటిగా మంచి వ్యవసాయదా కూలీలకు వెళ్ళటం వాళ్ళం. పొద్దంతా సంఘాల డబ్బులు జమ చేయడానికి డబ్బులు ఉండేవిలే, కాకపోతే ఇంట్లో ఏదైనా తినడానికి ఇంకా ఇబ్బందులు అవుతాయి. అయితే ఇక ఏం చేసినామంటే కొందరు కావునో నిజమో కాదు కదా, ఒక 20 సంఘాల వాళ్ళు కలిసినాం, ఒక 5 సంఘాల వాళ్ళం కలిసినాం. ఏ మనం ఇది చేద్దామా వెదురు బొంగు అంటే ఒక 5 మెంబర్స్ తీసుకున్నాం, 5 మెంబర్స్ జెంట్స్ తీసుకున్నాం. ఏక అక్కడికి వెళ్ళి మాకు వెదురు బొంగు తీసుకొస్తారా, మనం చేద్దాము, మనకు ఉపాధి హామీ కల్పిస్తామంటే మాగా మని ఇక్కడ ఒకటి కైడాట అని ఒక వేరే ఊరున్నది గోండ్స్, ఆయన హ్యాండిక్యాప్ ఉంటాడు జలపతి. ఏ అన్నయ్య మాకు ఒకసారి మీ బుట్టలు అల్లేడిది ఏదో ఒకటి మాకు నేర్పండి, మేము చూస్తాము అని అంటే ఆయన పిలిపించుకొచ్చి అంబేద్కర్ ట్యాచ్ దగ్గర కూసుండి ఎండల చాకులతోటి సన్నం సన్నం సన్నం సన్నం బద్దలు తీసు నేర్పించిండి ఆయన. అవి ఒక 4 రోజులు తీసుకున్నాం. 4 రోజులు తీసుకున్న తర్వాత మేము మాకేమన్నా బుట్టలది ఏదన్నా ఒకటి చూడండి, ఏదన్నా నేర్చుకుందాము, మనకేమన్నా కలుపుతుంది, మనకేమన్నా ఉపాధి హామీ కలుపుతుందా కలవదా అంటే సరే సరే అని ఒక్కటే ఆయన నేర్పించి చూపెడితే మేము యూట్యూబ్ లో చూసి 20 మంది కలిసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వస్తువులన్నీ తయారు చేసినాం. ఇంత వరకు గాని సీఎం దాకా వెళ్ళినాం. సీఎం ఇంకా లోన్ తీసుకోమని చెప్పుతుండు, ఇవ్వండి అని చెప్పుతుండు. మండలి సమ్మెక్క వాళ్ళు ఇంకా చెప్పుతుండ్రు మాకు, మేము ఇస్తామమ్మా మీ కానీ పీడిసారి ఇంకా ఇస్తామని.

0: చెప్పిండు, మన కలెక్టర్ సార్ ఇంకా చెప్పిండు డబ్బులు పంపిస్తున్నా మీరు తీసుకోండి, మీరు చంద్రపూర్ వెళ్ళండి, చూసిండ్రా చంద్రపూర్ కి ఇంకా పంపించినాం, వెళ్ళినాం చంద్రపూర్ కాడ ఇంకా చూసినాం ఇలాంటి వస్తువులు మొత్తం అది వెదురు బొంగుతో తయారు చేసినాయి, ఆ వస్తువులన్నీ తయారు చేసిన చూసి వచ్చినాం, కానీ మిషన్లు లేవు, చేత చేస్తే ఒక్క రోజు ఇంకా కాదు, ఒక 4 రోజులకు ఒకటి పడుతుంది, లేకపోతే కడుపు నిండుతుందా, ఇక్కడ చేయం ఇక్కడ అమ్మడానికి అయితే ఎవరు తీసుకోరు, ఈ ఏరియాలను అయితే తీసుకోరు, వేరే ఊరికి పంపాలంటే చేతులు కాలే, అందుకోసం మిషన్లు తెస్తే ఒక 20 మంది కాక ఒక 50 మంది ఇంకా కూలీలు దాని మీద అవగాహన వేసి వాళ్ళు నేర్చుకుంటే అన్ని సెల్ చేసి పంపచ్చు, కానీ దానికి వెదురు బొంగుకు డబ్బులు మిషన్లకు దానికి దీనికంటే ఇస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
1: అంటే ఇప్పుడు మీరు ఇవి చేసినవన్నీ చేతితోనే చేసారు?
0: చేతితోనే చేసినాయండి.
1: చేతితో చేశారు?
0: చేతితో చేశాం.
1: అంటే ఎలా, మీరు ఇప్పుడు 20 మంది అన్నారు కదా, అంటే ఎక్కడ ఉంటారు, ఎక్కడ చేస్తారు ఇవన్నీ? కావాలి కదా
0: ప్లేస్, ఇప్పుడు ఉన్న తీసుకున్నాం ఆల్రెడీ ప్లేస్ తీసుకున్నాం, మిషన్లు ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాం లోన్ల కాశకు, అంబేడ్కర్ అక్కడ భవన్ లా అటాచ్ ఉంది కదా, దాని పక్కకు ఒకటి మహిళా సంఘం అనే ఒక రూమ్, అంటే అక్కడ వాళ్ళ పంచులు అంటారు కదా, పంచులు అంటే వాళ్ళ కులస్తుల దగ్గరికి వెళ్ళి ఒకటి మంచిగా 2 రూముల స్థలం ఉంది, అక్కడ తీసుకున్నాము, అక్కడ మొత్తం మంచిగా చేసుకున్నాము. కలెక్టర్ సార్ ఇంకా వచ్చిండు, అప్పుడు కలెక్టర్ సార్ తో ఇంకా మాట్లాడినాం, పీడీ సార్ వచ్చి చూసిండు, డిపిడి సార్ వచ్చి చూసిండు, అందరు చూసిండ్రు, సిపిఓ సార్ వచ్చి అందరు చూసిండ్రు. కానీ దానికోసం మాకు అవగాహన ఏమున్నదంటే, మాకు ఒకటి ఒక 20 లక్షల లోన్ ఇప్పించి మాకు మిషన్ తెప్పించి మేము కొంచెం మా కూలీల కొంచెం సహాయపడితే,
1: చేతితో చేస్తున్నారు లోన్ ద్వారా మిషన్ ద్వారా
0: ఎక్కువ చేయగలుగుతాము, అంటే ఏదైనా 10 దొరుకుతుంది ఇట్లా అమ్మినా గానీ ఒక 10 మంది మిషన్ ద్వారా చేస్తే 2 రోజులు చేస్తే పంపిస్తే మాకు వారం రోజుల్లో డబ్బులు వస్తాయి, అంతవరకు ఖర్చులకు ఇంకా పనికి వస్తాయి కదా, అందుకోసం ఏం లేకనైతే సపడియాక స్టార్ పెట్టండి రండి అమ్మన్న కడవ ఒకట నిలబడే ఉన్నది. కిస్లాపూర్ జాతరకు వెళ్ళినాము, హరివర్ గ్రౌండ్ ఉంటది కలెక్టర్ మేడం 15 ఆగస్టు అక్కడ డిప్యూటీ సీఎం సార్ వస్తే అక్కడ పిప్రికి అక్కడికి వెళ్ళినాము, తర్వాత ఇంకొకటి ఎక్కడ షాంపూర్ ఇంద్రవెల్లి అక్కడ ఉంటూరుకు పిలిపిస్తే అక్కడికి వెళ్ళినాము.
1: వెదర్తో చేసినవి ఎలా ఉంది, గిరాకీ ఎలా ఉంది?
0: గిరాక అంటే ఇక్కడనైతే ఆల్రెడీ తీసుకుంటారు, పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, చిన్న చిన్న వస్తువులు కావాలంటుండ్రు, చేసిన వాటికి మంచి వస్తుంది.
1: వెదర్ ను చేతితో చేస్తున్నారు కదా, కొనడం అనేది వెదర్ ను ఎక్కడికి వెళ్ళి కొంటారు
0: అంటే, అప్పుడు మాకు కొన్ని డబ్బులు ఇస్తే దంతను అక్కడ ఉంటది కదా, దంతను పెళ్లి అక్కడ బీర్సే అక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చిచ్చిండ్రు అన్నట్టు, డబ్బులు ఇస్తే వాళ్ళు తెచ్చిస్తే చేసుకున్నాం నేర్చున్నాం.
1: ఇప్పుడు ఒక వస్తువు చేయాలంటే మీకు ఏమేమి కావాలి వెదురుతో పాటు?
0: ఒక వస్తువు తయారు చేయాలంటే వెదురు కావాలి, కత్తి కావాలి, గమ్ము కావాలి, దానికి పెయింటింగ్ కావాలి, దానికి చిన్న కత్తులు గిగ్గికడానికి కావాలి, పేపర్స్ కావాలి, దానికి దాన్ని అతికి దానికి కొంచెం గాలి తలిగేటట్టు చూసుకోబడుతుంది, ఫ్యాన్ రూమ్ లో ఉంటే ఫ్యాన్లు ఫిట్ చేసుకోవాలి, అవన్నీ చేయడానికి ఒక వస్తువు కట్ చేస్తే దానికి కట్ చేయడానికి అన్ని అతికిచ్చి దాన్ని మళ్ళీ పాలిస్ పెట్టబడుతుంది, పాలిస్ కావాలి, అన్ని
1: బాగా పని మాత్రం బాగా
0: బాగుంటది.
1: చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది మీకు?
0: ఈ ఒక వస్తువు చేయాలంటే కొంచెం పెద్ద వస్తువు చేయాలంటే 2-3 రోజులు పడుతుంది, చిన్న వస్తువు చేయాలంటే 1-2 రోజుల
1: టైం పడుతుంది, ఒక వస్తువు చేయాలి
0: వస్తువు చేయాలంటే 3 రోజులు టైం పడుతుంది
1: ఒకదానికి. అంటే ఇప్పుడు ఒక వస్తువు చేయాలంటే ఒకరే చేస్తారా అందరు కలిసి చేస్తారా?
0: ఒకరొకరు చేసుకుంటాం, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటాం.
1: మరి అమ్మడం అనేది ఎలా, ఎవరిది
0: అంటే ఎవరి వాళ్ళ అమ్మడం, అందరం కలిసి ఎక్కడ ఉంటే ఏకల గిరకైతే అందరం పంచుకున్నాం, అంటే ఏదైనా సామాన్లు మళ్ళీ తీసుకొచ్చి వేసుకోవాలి,
1: అంటే అందరు కలిసి చేస్తారు తయారు చేయడం కూడా అందరు
0: కలిసి చేసుడు, అంటే ఇద్దరు కలిసి నువ్వు ఒక వస్తువు నేను ఒక వస్తువు అంటే నువ్వు చెక్కలు తీయి నేను బేరలు తీస్తా అది ఒకటి అంటే ఒక వస్తువు అక్కడ తయారైపోతుంది.
1: ఏమేమి వస్తువులు చేస్తారు ఇప్పటి వరకు, ఎన్ని వస్తువులు చేశారు, ఏమేమి వస్తువులు మీ దగ్గర?
0: పెన్నుల బుట్టి చేసినాము, ఇట్లా పువ్వుల బుట్టి తయారు చేసినాము, తర్వాత ఇది బజార్కు బ్యాగ్ తయారు చేసినాము, అది ల్యాంప్ చేసినాము, టెంపుల్ చేసినాము, అక్కడ ఇల్లు తయారు చేసినాము, అది పూల బొక్కే చేసినాము, పువ్వులు ఇట్లా బుట్టి అది ఉంటది కదా అది చేసినాం తయారు, అది చెప్పుల స్టాండు, కూరగాయల స్టాండు, గ్లాసులు, అక్కడ పెట్టిన ల్యాంపులు, అలాంటి చాలా ఇంత పూల బుట్టిలు, ఇంత డబ్బలు, అవన్నీ తయారు చేసినాం.
1: ఇప్పుడు మీరు ఒకరి దగ్గర చూసామన్నారు, మామూలుగా వాళ్ళు ఒకటే చేసి చూపించారు, ఇవన్నీ మీరు చేశారంటే ఇట్లా ఫోన్ ద్వారా నేను ఇంకెక్కడ
0: యూట్యూబ్ చూసి చేసినాం,
1: యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి ఇవన్నీ చేశారు
0: నేర్చుకున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళు కలెక్టర్ సార్ చంద్రపూర్ పంపిస్తున్నారు, మమ్మల్ని పంపించండు ఆల్రెడీ చూసి వచ్చినాం, వాళ్ళు ఇంట మీకు ట్రైనింగ్ అక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్ళండి, లేదంటే ఇంత మీరే ఇక్కడ పిలిపించుకోండి, నేర్చుకోండి అని చెప్తున్నాను.
1: మీ దగ్గర ఎంత

0: నుంచి ఎంత వరకు ఉంటాయి ధరలు?
1: ధరలు ఇది 3,500 ఇండియన్ గేట్ అంటారు. దీనికి పెన్నుల పెట్టాడు దీనికి 100 రూపాయలు. ఇలాంటి ఇది ఉంటాయి కదా, ఒకటి ఇది చేసినాం కదా, టెంపుల్ చేసినాం దీనికి, ఈ టెంపుల్ కు 2,500. కనీసం 2,500 కొందరు 2,000 ఇవ్వంటారు, అలా తీసుకెళ్తారు. కొందరు 1,500 ఇవ్వంటారు, తీసుకెళ్తారు. అదే మనం మార్కెట్ కు పంపిస్తే దీని మీద స్టిక్కర్ వేసి పంపిస్తే వాళ్ళే తీసుకెళ్తారు.
0: ఇప్పుడు ఇది ఒకటి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
1: ఒకటి చేయడానికంటే ఒక
0: మీకు ఖర్చు
1: చాలా వస్తుంది. ఇప్పుడు దీనికి గమ్ము కావాలన్నా పెద్ద ప్యాక్ల డబ్బాలు తెచ్చుకుంటాం, చిన్న చిన్నవి వాడము మేము. చిన్నవి వాడితే వెళ్ళిపోతాయి, అంటే గమ్ము పెద్ద డబ్బలే తెచ్చుకుంటాం. పెద్ద డబ్బులు వస్తువులు ఎందరు ఎన్ని తయారు చేస్తారు అన్నది దగ్గర డబ్బులం బట్టి ఉంటది. ఇలాంటివి తీసి వాళ్ళ చెక్కలు తీయాలి, దీని దుగుడ పెట్టేది సన్నంగా గీకాలి, దాంతో గీకుతేనే తయారైతుంది, వెళ్తుంది, లేకపోతే
0: అంటే. మీరు ఒక వస్తువు మీద మీకు ఎంత దొరుకుతుంది అంటే మీ కష్టానికి తగ్గట్టు?
1: కష్టానికంటే మేము కష్టపడి ఇది ఒక రోజు తయారు చేసినా గానీ మాకు ఇలా 500 లాభం వస్తుంది.
0: ఒక రోజు చేయగలుగుతారా?
1: చేయాలంటే చేపొద్దు నుంచి అంటే సాయంత్రం చేయగలుగుతారు.
0: అంటే ఒక వస్తువు మీద పెద్ద వస్తువు అయితే 500 మిగులుతాయి.
1: 500 చిన్న వస్తువులు ఇంకా అలాంటి 2-3 తయారు చేస్తాం. కొంతంటే చిన్న చిన్న 100 రూపాయలు 200 అంటే అలా తయారైపోతుంది.
0: ఇప్పుడు మీరు ఎలా అంటే మీకు ఆలోచన ఎలా ఉందంటే ఇవన్నీ కలిపి ఒక షాప్ పెట్టాలని ఉందా, లేకపోతే ఇంకా ఏం చేయాలని ఉంది?
1: ఇలాంటి అన్ని కలిపి షాప్ అక్కడ నడవదు కదా మన పల్లెటూరులలో. ఇక్కడ ఆదిలాబాద్ గాని ఇక్కడ వాళ్ళే ఐకేపీ వాళ్ళే తీసుకెళ్తామని చెప్తుండ్రు. మీరు తయారు చేయండి అమ్మా, మీకు ఏది వస్తువులు మీరు తయారు చేస్తే ఆ వస్తువులకు మేము మీరు స్టిక్కర్ పెట్టి రేటు పెట్టి ఇవ్వండి, మేము పంపిస్తాం అమ్మకానికి. మీ వృద్ధి మీరు చేయండి, మీరు ఖాళీగా ఉండకండి.
0: అంటే మీరు ఇప్పుడు చేత్తో చేస్తున్నారు కాబట్టి మిషన్ తో చేయాలని ఆలోచన
1: ఉంది. మిషన్ తో చేయాలంటే మిషన్ల కొన్ని ఎక్కువ డబ్బులు
0: అవుతుందని అందా.
1: మాకంటే 20 మందికి ఒక్కొక్క 1,00,000 అంటే 20 మందికి కలిసి ఒక 20 లక్షలు ఇచ్చింది అనుకో, అన్ని మిషన్లు వస్తాయి. మాకు మంచిగా ఏదన్నా పెట్టుకోవడానికి ఒక రూమ్ కావాలంట, రూమ్ లో పెట్టుకోవడానికి రూమ్ కిరాయి కావాలి, ఇవ్వబడుతుంది. తర్వాత ఏదన్నా గమ్ములు, తర్వాత అవి బొంగు, అది వెదురు బొంగు, కొంత కూలీలం పెట్టి తెప్పించుకోవాలి, దానికి కిరాయి కట్టాలి, దానికి ఎంతో అంత దీనికి అన్ని తీపి తెచ్చుకోవాలి. ఒక 2 రోజులు మాకు ఏదన్నా అవసరం వస్తే ఏమన్నా వాడుకోవాలని, దానికోసం బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వాలని కోరుతున్నాం.
0: అంటే మీరు ఇప్పుడు ఇది చేసేది మొత్తం ఒక 20 మంది
1: చేస్తున్నారు? 20 మంది చేస్తున్నాం. మమ్మల్ని చూసి
0: అందరూ ఒక ఊరు వాళ్ళైనా ఊరే
1: ఒకటే ఊరు, ఆ సంఘాల ఈ సంఘాల వాళ్ళు కలిసి చేస్తున్నారు.
0: అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కలిసి 20 మంది చేస్తున్నారు. అంటే ఎట్లా టైం అందరూ రావడం ఉంటుందా, ఎవరి పని వాళ్ళకి ఉంటుందా? ఒక కాడికి రావాలి,
1: ఒక్కడానికంటే 9 గంటలకు ఇట్లా 10 గంటలకు వెళ్తాం. 8:30 ఇట్లా వెళ్తాం. టైం టేబుల్ పెట్టుకుంటాం, అందరు రావాలి ఈ టైం కు, కడి చేయాలి మిషన్ లాంటి దాంతో రంపెతో కడి చేస్తే మేడం టైం పడుతుంది. అక్కడిక్కడ మిషన్ లాంటి పెడితే ఒత్తుతే జల్ది నున్నగెళ్ళిపోతుంది. అందుకోసం అందరం కలిసి రావాలి ఈ టైం కంటే. ఎవరేం చేస్తారో ఒక్కొక్క బొంగు తీసుకొని ఎవరేం చేస్తారో అది ఖరాబ్ చేయకుండా చేయాలి. ఫస్ట్ ఖరాబ్ అయిపోతుంది కానీ ఇప్పుడు మనకు అనుభవం ఉంది కదా, ఖరాబ్ చేయకుండా బద్దలు వెళ్ళేది బద్దలే తీసుడు, ఇట్లా పుల్లలే తీసుడు సన్నం వేరగా, తడకలే వాళ్ళు తడకలే చేసుకుంటాము. అట్లా ఏది అవసరం అంటే ఇద్దరం నువ్వు నేను చేద్దాం, ఒకటి రెండు పెద్దది మనకు ఒక 1,000 రూపాయలు అంటే, ఒక 500 సామాన్ దానికి 200 సామాను పోయినా గానీ ఇద్దరికి 5,000 రూపాయలు అంటే నేను తడకలు చేస్తా, బొంగు చేస్తా, నువ్వు బద్దలు తీసి నున్నగా చేస్తాం పెట్టేస్తాం అని అంటాం.
0: ఎట్లా ఇప్పుడు మొత్తానికి మీకు దీని వల్ల ఆదాయం అనేది ఉందా?
1: ఆదాయం అని ఉన్నది కానీ సపోర్ట్ కి ఇంకా ఆదాయం అని ఉన్నది కానీ మా దగ్గర ఇంకా ఏమీ లేదు కదా మేడం. మీకు చేసినాయి కొన్ని అమ్మినాయి ఇగా.
0: అంటే ఇప్పుడు మీరు చేసింది అమ్మడం వల్ల మీకు ఒక ఆదాయం అనేది వస్తుంది?
1: ఆదాయం వస్తుంది.
0: అంటే బయటకెళ్ళి పని చేయడం కన్నా ఒక
1: చేసుడు అది ఏ టైం కన్నా చేసుకోవచ్చు. అవసరం వస్తే తీసుకెళ్లి మనం ఇంటికి ఆడన్నా గానీ సాయం నైట్కి ఇంకా పెట్టుకోవచ్చు.
0: ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది ఇవి చేయడానికి?
1: చేయడానికి మా ఫ్యామిలీ సపోర్ట్ అందరు, పిల్లలు ఎవరున్నా గానీ చేస్తా చేయండి అని అంటారు. అందరు పిల్లలు చేయండి అంటారు, అందరు అంటారు పిల్లలు.
0: అంటే కొందరు అవి అంటే అమ్ముడు పోతాయి పోవు వాటి గురించి
1: అలా ఏం లేదు. మీ ఇష్టం, మహిళా సంఘాల గురించి మీరు ఏమైనా చేయండి మీ ఇష్టం అని అంటారు.
0: మీకు వచ్చిన దాన్ని మీరు చేసుకోండి అన్నట్టుగానే
1: మాట్లాడు.
2: పద్మ గారు, ఇప్పటి వరకు మీరు చేసే వెదురు బొమ్మల తయారు గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు, ధన్యవాదాలు.
3: ఇప్పటిదాకా మీరు వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూరుకు చెందిన సునార్కారు పద్మతో జి గంగామణి పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. శక్తి ప్రతి మంగళవారం

పొద్దుమట్టు 5:30 ఇంకా ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 కతీందాం కార్యక్రమంలో వరంగల్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుంచి వరించిన అదృష్టం మరియు తల్లి ప్రేమ కథ, ఇంకా ఆదిలాబాద్ బడి పిల్లల కథలు కథ సంపుటి నుంచి సాహసం మరియు అపకారికి ఉపకారం కథలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: This is
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఈ పొద్దుమట్ట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం గజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం. ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఏడుంబావుకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తిలో రసం పీల్చు పురుగులు గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు పాడి పశువుల పెంపకం అనుభవాల గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ముఖ్యర ప్రసాద్తో ముచ్చట ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ కె లెనిన్. 9:30 తిరుమల తిరుపతిలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖముంటే రాత్రి 8:00 ఓషారు, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రం ప్రసారమవుతుంది. ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన గుండె జబ్బులు చికిత్సలు శస్త్రచికిత్సలు. ఈ అంశం గురించి ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావుతో ముచ్చట. ఇంకా భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలశ్రీ పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రేపొద్దుమట్ట 5:30 కతిందాం కార్యక్రమంలో వరంగల్ బడి పిల్లల కథలు కథల సంపటి నుంచి వరించిన అదృష్టం మరియు తల్లి ప్రేమ కథ. ఇంకా ఆదిలాబాద్ బడి పిల్లల కథలు కథా సంపటి నుంచి సాహసం మరియు అపకారికి ఉపకారం కథలు ప్రసారమవుతాయి. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైర్పూర్ గ్రామానికి చెందిన రాతుడు ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు. ఇంకా సాత్నాల మండలం పలాయి తాండా గ్రామానికి చెందిన రాతోడ్ దూదరం బృందం పాడిన సామాజిక పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:00 ఇల్లు వ్యవసాయం వ్యవసాయం ధరల కార్యక్రమంలో అపరాల సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. ఇంకా సేంద్రియ ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి మరియు వాటి ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 8:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 72వ భాగం ప్రసారమవుతుంది. 9:45 చెవి కింపు కార్యక్రమంలో వైద్య

ఇక రాజేష్ వైద్య స్వరరచనలు ప్రసారమవుతాయి. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట్ట 5 మాట చెప్పుండ్రి పాట ఇన్రి, రాత్రి 8 హుషారు, 10:30 మధురిమా. ఇవి ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: బుర్రని వాడు కాస్త.
1: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
1: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిసి డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక బస్ టెర్మినల్స్ను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాకుమారుడు హిస్ హైనెస్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని లోక్భవన్లో సత్కరించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందిస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్షాహీ కాంప్లెక్స్ జీర్ణోద్దరణ, ఆగాఖాన్ అకాడమీ సేవలను కొనియాడారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాజుల రామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదూర అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులను ఈ వెలుపలి కేంద్రాలకే పరిమితం చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో అనుసంధానిస్తూ 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పీఏ, పీఆర్ఓలపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఇది ఎంతో అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన కుట్రగా ఆరోపించారు. చీకటి గదిలో విచారణ పేరుతో కేటీఆర్పీఏ, పీఆర్ఓలపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడి వేధించారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఫిర్యాదులపై

0: పై తక్షణమే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో చోటు చేసుకున్న కుంభకోణాలతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూ కుంభకోణాలు సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలను విడదీస్తూ దోచుకుంటోందని ఆరోపిస్తూ వారి అబద్దపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ రచించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినము పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన కొనియాడారు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండిపోయిందని గుర్తు చేశారు. విమోచన చరిత్రను, నాటి త్యాగాలను యువతరానికి తెలియచేయాలని, ఈ పుస్తకం వారికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ తన 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ స్థిరత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం, క్షేత్రస్థాయి విస్తరణను గురించి వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్య, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెస్ ఛార్జీలను 40% పెంచడంతో పాటు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
1: మంచిర్యాల జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు 22 పడిపోతాను. ఒక సర్వే నంబర్, ఒక చిన్న గవర్నమెంట్ భూమి ఉన్నా ఆ సర్వే నంబర్ లో 100 500 ఎకరాలు 22,000 పడిపోతాను.
0: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ముధోల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎక్కడ ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసేందుకు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
2: ప్రజల కాడికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని లోకల్లో ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రజాబాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనూ కన్వర్లకు నాణ్యమైన సప్లై ఇవ్వాల ఉద్దేశంతోనే ఈ ప్రజాబాట కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలల్లో నేత్ర పరీక్షలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. సెప్టెంబర్ 17 నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించాలని, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. దుమ్మగూడెం మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి

0: పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో జరిగే యువ ఆపద మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ కోసం శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ జనగామ జిల్లా అభివృద్ది దిశ కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరేనా.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలు దాటి 20:37. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశిమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం. ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
8: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
9: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
10: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
11: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
13: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
14: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
13: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
14: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
13: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
14: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
13: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
14: ఈ ప్రకటన జారీ చేసిన వారు
13: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెజనులు ఎన్నో పాటలను అల్లి పాడుకుంటూ ఉంటారు. ఇక జానపద సాహిత్యంలో ప్రేమ పాటలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రేమ, విరహం, ఆప్యాయతలు ఈ పాటల్లో గోచరిస్తాయి. మరి ఇప్పుడు విందాం. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం.
15: గ్రామం కజ్జల్ర, తలమడుగు మండలము, నాతో నిన్నోళ్ళు లక్ష్మి, గజ్జల అనిత, గజ్జల గంగమ్మ, సాకిపల్లి విజయ, దాసరి ఆశమ్మ. నేను వాడబోయేటి పాటలు ప్రేమ పాటలు. కొంచవాకు బావా, నా కోరిక తీరలే, నా భర్త నా పిల్లల నిడిసబెట్టి నేను రాను నీతో అని అంటున్నది.

0: కొడిచా బువా సొంటి కొడుకులున్నలు నాకు,
1: కొడిచా బువా సొంటి కొడుకులున్నలు నాకు,
0: కొడిచా బువా సొంటి కొడుకులున్నలు నాకు,
1: కొడిచా బువా సొంటి కొడుకులున్న

0: నలిగేసి తూలాల నకిలేసు ఉన్నది,
1: నలిగేసి తూలాల నకిలేసు ఉన్నది,
0: నలిగేసి తూలాల నకిలేసు ఉన్నది,
1: నలిగేసి తూలాల నకిలేసు ఉన్నది.
0: కొంచవకు బావయ్య నా కోరిక.

0: ఇది ఆకాశవనాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం. ఇప్పుడు మరో ప్రేమ పాట విందాం.
1: మెప్పించి వాళ్ళ తండ్రి మేనల్లోకి ఇస్తే చేసుకోనని ఇష్టం ఉండంగ కూడా వాళ్ళ బాప ఇష్టంతో చేసుకున్నా గానీ నా సంసారం అట్టిట్లు ఎల్లగొట్టిన బాప అని చెప్తున్నది బిడ్డ. చిన్ననాడు నేను చిక్కుడు వెడితే గోడు జిక్కుడాయి గోరు జిక్కుడాయి గొలలెత్తి కాచా.

0: ఇప్పటిదాకా మీరు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది.
4: 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో ఎక్కువగా చేనుగట్ల మీద, బావుల దగ్గర, కోతల సమయంలో నాట్లు వేస్తూ, కలుపు తీస్తూ పాటల్ని అల్లి పాడుతారు. పాట, పని ఇలా రెండూ సాగిపోతాయి. ఇక వరుసైన వారు ఆట పట్టిస్తూ ప్రేమ పాటలు పాడుకుంటారు. ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం.
9: మా ఊరు పొచ్చెర, నా పేరు కదడపు పొచ్చుబాయి, కదడపు సునీత, నల్ల దేవమ్మ, నల్ల గంగమ్మ. నేను వాడబోయేటి పాట ప్రేమ పాట. నాయి మరది నా రంగన్న, నేను ఇది చేస్తున్నా, నేను ప్రేమించుతున్నా అని ఆమె అంటున్నది. అవుతా నీవు తల

0: హర్ వై కొత్తల వాకుల ఈడెము వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న, వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న.
1: వరవై కొత్తల వాకుల వీడెము వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న, వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న.
0: హరవై కొత్తల వాకుల ఈడెము వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న,

ప్రేమికురాలు అతని మీద మనసు పడ్డది, అతను ఎట్లా పరిచయం చేసుకోవాలని జొన్న మీద పెట్టి ఆరాట పడుతున్నది ప్రేమికురాలు. కోత కూర.

ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఇలటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతాయి. రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, ఇంకా సాత్నాల మండలం పలాయితాండా గ్రామానికి చెందిన రాథోడ్ దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లా అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. భీంపూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ కోసం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO రాధాకృష్ణారెడ్డి, SO రజని ఒక ప్రకటనలో తెలిపిండ్రు. 10వ తరగతి పాసై ST కులానికి చెందిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. ఆసిఫాబాద్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9వ-11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ DEO సచ్చిదానందాచారి ఒక ప్రకటనలో తెలిపిండ్రు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ-10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఇప్పుడు మరొక సమాచారం. EDSET 2026 BEd కోర్సుల 2వ దశ సీట్ల కేటాయింపు వివరాల్ని కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి విడుదల చేసిండ్రు. కన్వీనర్ కోటాలో మొత్తం 10,238 సీట్లు ఉండగా 9,917 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చిండ్రు. వీరిలో 7,049 మందికి సీట్లను కేటాయించిండ్రు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఫీజు చెల్లించి ఈ నెల 19వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని వారు సూచించిండ్రు. 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వారు తెలియజేసిండ్రు. ఇప్పుడు మరొక సమాచారం. MPharmacy ఫార్మాడి PB కోర్సుల్లో ప్రవేశానికి PG ESET తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 17 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలా. 21న సీట్లు కేటాయిస్తారు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: GDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద

0: పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the three mutuals: mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో-E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు విత్తనాలు వేసింది మొదలు పంట దిగుబడులు చేతికందేదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సాగు మెళకువలను గురించి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు అందజేసే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇళ్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కార్యక్రమ సమర్పణ కేల్ లెనిన్. ఇయలటి కార్యక్రమంలో పత్తిలో రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మతో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో పంటల సాగు, పాడి పశువుల పెంపకంలో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డాంగాపూర్ గ్రామ రైతు ముక్కెర ప్రసాద్తో ముచ్చట ప్రసారమవుతాయి.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 63%. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ రైతు బజార్లో కూరగాయల ధరలు: వంకాయ కిలో 60 రూపాయలు, టమాటా కిలో 25 రూపాయలు, బెండ 60 రూపాయలు ధర పలుకుతుండగా పచ్చిమిర్చి 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతోంది. ఆలుగడ్డలు 30 రూపాయల కిలో ధర పలుకుతున్నాయి. ఇవి ఆదిలాబాద్ రైతు బజార్ ధరలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇనుండి పత్తిలో రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల్ వర్మతో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి.
3: నమస్కారం అండి రామగోపాల్ వర్మ గారు.
4: నమస్కారం.
3: ముందుగా చెప్పండి, ఈ సంవత్సరం ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు అవుతుంది మన జిల్లాలో, అది ప్రస్తుతం ఏ దశలో ఉంది?
4: మంచి ప్రశ్న. ఇప్పుడు చూసుకుంటే మనం ప్రతి ఏటా కూడా సుమారు 4.7 లక్షల ఎకరాల్లో సాధారణంగా పత్తి సాగు అవుతుంటే, ఈ సంవత్సరము మనం ఎల్నిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా సుమారుగా 4.38 లక్షల ఎకరాల్లో రైతాంగం పత్తి సాగు చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మనకు 1 జూలై తర్వాత మనకు పత్తి ఎక్కువ సాగు చేయడం జరిగింది. గూడ దశ, అట్లాగే పూత దశ మరియు కాయ తయారయ్యే దశలు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ దశల్లో ఎక్కువ ప్రాంతాల్లో పత్తి ఉందండి.
3: అయితే ఇప్పుడు కొంత వర్షాలు తక్కువ ఉన్నాయి కదా ఈ సంవత్సరం, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం పత్తిపై ఎట్లా ఉంటుంది అంటే?
4: అవునండి, ఇప్పుడు ఎందుకంటే మనం ఈ సంవత్సరం చూసాము మనకు వర్షాలు అనేది చాలా దాదాపుగా 15-20 రోజుల నుంచి సరైన వర్షపాతం లేదు. వర్షం మధ్య గ్యాప్ వచ్చింది. ఇటువంటి వర్షాపాతం పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగినాయి. సో ఇట్లాంటప్పుడు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది పత్తి పంటలు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో రైతాంగము రసం పీల్చే పురుగుల యాజమాన్యంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నమాట. అలాగే పూత కూడా తయారవుతుంది కాబట్టి ఈ దశలో గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని మీద కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందండి.
3: అయితే ఈ దశలో రసం పీల్చే పురుగు, గులాబీ పురుగు, ఈ రెండు పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది అంటారు.
4: అవునండి.
3: అయితే ముందుగా చెప్పండి, ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఎలాంటి నష్టం సంభవిస్తుంది పత్తికి, దాన్ని ఎలా నియంత్రించాలంటారు?
4: ఇందులో ముఖ్యంగా మన రసం పీల్చే పురుగులు, 5 రసం పీల్చే పురుగులు ప్రధానమైనవి. మనకి ఇప్పుడు మనం రైతుల పొలాలలో కూడా విజిట్ చేసినప్పుడు గమనిస్తున్నాం. అందులో ముఖ్యం ఏంటంటే పచ్చదోమ ఒకటి, అట్లాగే తెల్లదోమ ఒకటి, తర్వాత పేనుబంక ఒకటి, తామర పురుగులు, అలాగే పిండినల్లి, ఈ 5 కూడా మనం గమనిస్తున్నాం. పచ్చదోమ ఏమంటే ఆకుల అడుగు భాగంలో ఉండి రసం పీలుస్తుంది. ఆకుల కొనలు కూడా ముందు పసుపు రంగుకు మారి ఎర్రబడడం జరుగుతుంది. ఆకులు కిందికి ముడుచుకుంటాయి పచ్చదోమ ముందు, అంటే రైతులు ఎట్లా గుర్తించాలి అంటే. అట్లాగే పేనుబంక ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా ఆకుల మీద రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోవడం జరుగుతుంది. తర్వాత తేనె వంటి పదార్థం విసర్జన చీమలు కూడా చేరుతాయి అక్కడికి. సో దాన్ని బట్టి పేనుబంక ఉందని గమనించుకోవచ్చు. అట్లాగే తామర పురుగులు ఉన్నాయంటే ఆకులు గీకి తింటాయి, తర్వాత వెండి రంగులోకి ఆకులు మారడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఆకులు కూడా పైకి ముడుచుకుంటాయి తామర పురుగు వచ్చినప్పుడు. అట్లాగే తెల్లదోమ ఉన్నట్లయితే మనకు దాని వల్ల కూడా మనం తెల్లదోమ కూడా ఈ రసం పీల్చడం వల్ల అది కూడా జిగురు వంటి పదార్థం విసర్జించడం వల్ల అది కూడా నల్లటి బూజులాగా తయారవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ 4 మనకు రక్షణలు. అట్లాగే పిండినల్లి ఎక్కడంటే మనం కలుపు యాజమాన్యం సరిగ్గా నివారించుకోలేని చోట కలుపు ద్వారా, తర్వాత వయ్యారి బామ కానీ తుత్తుర బండ ద్వారా అక్కడి నుంచి మనకు ఈ పంట మీద కాసించేసి అది కూడా కాండం మీద ఎక్కువగా మనకు తెల్లగా బూజులా కనపడుతుంటది, అది కూడా రసం పీల్చడం అనేది జరుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి పచ్చదోముందా తెల్లదోమనా తామర పురుగు అనేది. తర్వాత మనం ఇంకొకటి ఏం చేయాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఏది ఉంది, ఉందా లేదా, ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిందా లేదా అనేది కూడా గమనించుకోవాలి. దానికి మనకు పచ్చదోమ అయితే ఆకుకి 2 పురుగులు, అలాగే తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ ఇట్లాంటివి అయితే గనక 8 నుంచి 10 పురుగులు మనకు ఆకుకి ఉన్నట్లయితే దాదాపుగా ఒక మొక్కకి 3 ఆకులు చొప్పున ఒక 10-15 మొక్కలు చూసుకుంటే ఉధృతి ఉన్నట్టు గమనించుకోవాలి. దాన్ని బట్టి మనం ముందు నుంచే కూడా మనం కనుక చర్యలు చేపడితే, అంటే మనం ఇదివరకు చెప్పినట్టు చుట్టూ రక్షక పంటలు కానీ అట్లా వేసుకుంటే ఉధృతి తగ్గుతుంది. అట్లా వేసుకోని వాళ్ళు ఇప్పుడు చేయగలిగిన పనులు ఏంటంటే ముఖ్యంగా మనము జిగురు అట్టలు అనేవి పసుపు రంగు జిగురు అట్టలేమో తెల్లదోమకు వాటికి పనిచేస్తాయి, పచ్చదోమకు. అలాగే తామర పురుగులు నీలి రంగు అట్టలు. ఇవి పొలంలో ఎకరానికి 10 చొప్పున మనం అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే వాటి ఉధృతిని గమనించుకోవడానికి ఉంటుంది. తర్వాత దాన్ని బట్టిగా మనము చర్యలు చేపట్టచ్చు. అట్లాగే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకు పేనుబంకం తినడానికి క్రైసోపర్లా అనే పరాన్జీవి ఉంటుంది, ప్రిడేటర్. దాన్ని మనము దాదాపుగా 10,000 ఎకరానికి చొప్పున వదులుకోవాలి. అలాగే మనకు లెకానిసీలియం లెకానే అనేది కూడా దొరుకుతుంది. అది రసం పీల్చే పురుగుల మీద బాగా పనిచేస్తుంది. దాన్ని 5 ml లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే అది ఒక పద్ధతిగా ఆచరించవచ్చు. తొలి దశలో ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు అయితే వేప ఆధారిత మందులు, అజాడ్రాక్టిన్ అనే మందు 1500 ppm కానీ వేప నూనె కానీ మనము సుమారుగా 5 ml/L నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోగలిగితే గనక మనము ఈ ఉధృతి తగ్గించుకోవచ్చు. అప్పటికి కూడా ఆర్థిక నష్ట పరిమిత స్థాయి గనక దాటినట్లు గనక మనం గమనిస్తే అప్పుడు తొలి దశలో మనం ఫిప్రోనిల్ అనే మందు 400 ml కానీ లేదా ఐసిఫేట్ అనే మందు 300 g కానీ మనం వాడుకుంటాం. కానీ తెల్లదోమ ఉందనుకోండి, తెల్లదోమకు ఈ మందులు పనిచేయకపోవచ్చు. అప్పుడు స్పైరోమెస్ఫెన్ అనే మందు 200 ml ఎకరానికి కానీ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. లేదా డయాఫెంత్రన్ అనే మందు 200 g ఎకరానికి నీటికి చొప్పున కానీ పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకు పిండి నల్లి ఉందనుకోండి, ప్రొఫెనోఫాజ్ అనే మందు 600 g ఎకరానికి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. అంటే పురుగుని బట్టి, ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని బట్టి మనము ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు

0: కాంబినేషన్ మందులు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, 250 నుంచి 300 మిల్లీలీటర్లు. అవి గనక మనం పిచికారీ చేసుకోగలిగితే, అన్ని పురుగులు కనుక మన పొలంలో ఉన్నట్లయితే ఒకటేసారిగా రసం పీల్చే పురుగులు అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: రసం పీల్చే పురుగుల గురించి చెప్పారు, అయితే ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఉంది కదా, దాని ఉధృతి ఎలా ఉంటుంది, దాన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనకు మెయిన్ గా ఏంటంటే ప్రతి సంవత్సరం పత్తి వేసిన చోట పత్తి వేయడం అనేది జరుగుతుంది. మోళ్లు కూడా మనము తగలబెట్టకుండా ఎక్కువ కాలం ఉంచడము లేకపోతే పత్తి కాలాన్ని పొడిగించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనకి భూమిలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు అవశేషాలు ఉండే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మనకు అప్పుడే ఆల్రెడీ గూడ పూత రాలుతూ ఉంది, తర్వాత విచ్చుకోకుండా ఉండడం, రోజెట్టి ఫ్లవర్స్ అంటాం, అంటే గులాబీ పువ్వు ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకు కనపడుతూ ఉండి తర్వాత పూత గూడ పొలంలో రాలుతుంది అంటే గులాబీ రంగు పురుగు ఉద్ధృతి గమనించవచ్చు. ఆ గులాబీ రంగు పురుగు కూడా ఎట్లుంటది అంటే గోధుమ రంగులో ఉండి మచ్చలు ఉంటాయి అన్నమాట, ముదురు గోధుమ రంగులో ఉండి ఆ పురుగు ఉంటది. తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత అది 400 గుడ్లు సుమారుగా పెడుతుంది ఒక్కొక్క తల్లి పురుగు. సో దాని నుంచి వచ్చిన పిల్లలు ఎంత డామేజ్ చేస్తే ఆలోచించండి. సుమారుగా మనకు 20 నుంచి 50 రోజుల్లో ఒక జీవిత చక్రం పూర్తి చేసుకుంటది వాతావరణ పరిస్థితులను బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దశలో మనము గులాబీ రంగు ఉధృతిని గమనించుకోవడానికి మనకి ఏమున్నాయి ఆప్షన్ అంటే, ఒకటి లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టుకోవాలి. ఎకరానికి 5 చొప్పున మనం అమర్చుకొని వాటిల్లో వారానికి ఒకసారి చూసుకుంటాం. చూసుకున్నాక ఉధృతి స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్ట్ అయిన తర్వాత మనకు రోజు చూడాలి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అందులో మగరెక్కల పురుగులు పడతాయి. అట్లా ప్రతి రోజు గనక 8 నుంచి 10 పురుగులు అట్లా వరుసగా 3 రోజుల పాటు పడినట్లయితే మనం తప్పనిసరిగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ ఉంది అనేది గమనించుకోవాలి. అట్లాగే మన పంటలో కూడా ఏమైనా గూడ రాలుతుందా, పురుగు ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఇది నష్టం చేసేది ఎట్లా ఉంటదంటే, ఒకటి ముందుగా లార్వా లోపలికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత డామేజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు రాలడమే కాదు, కాయ తయారయ్యే దశలో నెక్స్ట్ దశలో వచ్చినప్పుడు ఆ పత్తి కూడా రంగు మారిపోవడం అనేది జరుగుతుంది, నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నిటికీ చాలా ప్రధానమైన నష్టం అనేది రైతు గులాబీ రంగు పురుగు జరుగుతుంది. కాబట్టి దీని యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించుకోవాలి. దీనిలో మనం ఏంటంటే లింగాకర్ష బుట్టలు పెట్టుకుని ఉధృతి గమనించడం అనేది ఒకటి చేసుకోవాలి. తర్వాత ముందు దశలోనే మనము విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోయినా పత్తి పంటలో మనకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రైకోగామా బ్యాక్టీరియా అనే ఒక గుడ్డు పరాన్నజీవి ఉంటది. అది 60,000 ఎకరానికి చొప్పున 3 నుంచి 4 సార్లు మనం పత్తి వేసిన 45 రోజుల దశ నుంచి మనం వేసుకొని దాన్ని రిలీజ్ చేసుకుంటా ఉంటే దాని ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంటది. అది ఒకటి ముఖ్యంగా గమనించుకోవాలి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించిన వెంటనే మనకు అనేకమైనటువంటి పురుగు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మాత్రం వేప నూనె సంబంధిత మందులనే మనం వాడుకోవాలి, వేపాధారిత మందులనే వాడుకోవాలి. తర్వాతి దశలో మనకి ఎమామెక్టిన్ బెంజేట్ అనేది ఒక మందు ఉంటుంది, అది సుమారుగా 76 నుంచి 88 గ్రాములు ఎకరానికి పడుతుంది. అలాగే డైఫ్లూ బెంజురాన్ అనే మందు 120 నుంచి 140 గ్రాములు ఎకరానికి చొప్పున కూడా మనం వాడుకోవచ్చు. క్లోరాంట్రెనిపోల్ అనే మందు 60 ml ఎకరానికి చొప్పున కూడా వాడుకోవచ్చు. ఇట్లా మనము ఉధృతిని బట్టి దాని ఉధృతి గమనించుకొని దాన్ని బట్టిగా మనం వాడుకోగలిగితే మనము ఈ యొక్క అంశాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇంకా ఉధృతి పెరుగుతుంటే గనక ఐసోసైక్లోసిరమ్ అనే మందు 80 నుంచి 100 గ్రాములు, క్లోరాంట్రెనిపోల్ ప్లస్ లాంబ్డా సెలెక్ట్రిన్ మందు 80 నుంచి 100 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున దీన్ని ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోగలిగితే ఈ విధంగా సమగ్రంగా మనం గులాబీ రంగు పురుగు యాజమాన్యం కూడా చేపట్టవచ్చు, తద్వారా నష్టాన్ని నివారించవచ్చు.
1: బాగుంది రామ్ గోపాల్ వర్మ గారు. రసం పీల్చే పురుగుల్లో రకాలు, వాటి నివారణ, ఇంకా గులాబీ రంగు పురుగు దాన్ని ఎలా నివారించాలి, దీని గురించి సమగ్రంగా తెలియజేశారు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు పత్తిలో రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల్ వర్మతో ముచ్చటయిన్నారు. ఈ ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం. ఇలాంటి రైతు అంతరంగంలో పంటల సాగు, పాడి పశువుల పెంపకంలో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామ రైతు ముఖ్యర ప్రసాద్తో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన ముఖ్యర ప్రసాద్ రైతు మనతో పాటు ఉన్నారు. వివిధ పంటల సాగుతో పాటు పాడి రంగంలో కూడా అనుభవం ఉన్నది.

0: పాల వ్యాపారం, మరోపక్క పంటల సాగు చేస్తా ఉన్నారు. మరి వీటికి సంబంధించిన అనుభవాల్ని వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు.
1: నమస్తే సార్.
0: మీకు ఎంత భూమి ఉన్నది?
1: 6 ఎకరాలు ఉంది.
0: ఈ 6 ఎకరాల భూమిలో ఏమేం పంటలు వేస్తారు?
1: పత్తి, వరి, 1 ఎకరం పసుపు, ఇక పాడి పంట వేస్తాం మేము.
0: అయితే ముందు పంట గురించి మాట్లాడుకుందాం, తర్వాత పాడి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 6 ఎకరాలలో 1 ఎకరం పసుపు వేస్తామన్నారు కదా, మిగతా 5 ఎకరాలలో పత్తి వేస్తారు, ఇంకా మిగతా ఏమేం పంటలు వేస్తారు అందులో?
1: పత్తి 1-3 ఎకరాలు వేసినాం, వరి 1-2 ఎకరాలు, 1 ఎకరం పసుపు.
0: అయితే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటల పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి పంటలు?
1: ఏ దశలో ఉన్నాయంటే ఇప్పుడు పత్తి పూత మీద ఉంది పెరగడం, వరి అయితే ఇంకా చిన్న ఉంది, ఇంకా పసుపు చిన్న ఉంది. అది 6 నెలల పంట కదా, టైం పడుతుంది దాన్ని. ఇది పత్తిదే ఇప్పుడు కాయ పట్టడం, నకరే వీళ్ళ మీద ఉన్నది.
0: అయితే ఇప్పుడు ప్రతి వానాకాలం ఇవే పంటలు వేస్తారా, లేకపోతే ఇంకా ఈ పంటలలో ఏమన్నా మార్పు చేస్తారా?
1: ఇవే పంటలు వేస్తాం. సోయా అయితే దిగుబడి రాదు మనకు, పత్తి పసుపు వరి.
0: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిర్మల్ జిల్లా విషయానికి వస్తే వరి పసుపు ఎక్కువగా ఉంటాయి, పొలం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అయినా పత్తి ఇంకా వేరే పంటలు కూడా వేస్తున్నారు. మీరు కూడా పత్తితో పాటు ఇంకా వేరే పంటలు వేస్తున్నారు కదా, అయితే ఇక్కడ భూములు ఎట్లాంటి రకం, ఎసుంటి పంటలకు ఇవి అనుకూలమైన పంట భూములు?
1: ఇవి పత్తికి, వరికి, పసుపుకు అనుకూలంగా ఉంటాయి. సోయా కూడా వస్తుంది కానీ తక్కువ వస్తుంది ఇక్కడ.
0: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో పసుపు వరి ఎక్కువ విస్తీర్ణం ఉంటది కదా, దాని తర్వాత ఇంకా వేరే ఏవి పెద్ద పంటలు అంటే ఏమని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో?
1: ఇప్పుడు కాదు కానీ ఏసీకి మొక్కలు వెళ్తాయి. సోయా అడుగులలో మంచిగా ఎవరేజ్ వస్తుంది. సోయా అడుగులలో మంచిగా 40 నుంచి 45 దాకా ఎవరేజ్ వస్తాయి. ఇక పత్తులు అయిపోయినాకనే మొత్తం మొక్కలు వేస్తున్నారు ఇప్పుడు.
0: అయితే ఇప్పుడు పత్తికి సంబంధించి మాట్లాడుకుంటే 3 ఎకరాలలో పత్తి వేసిండ్రు, ఇప్పటిదాకా ఎన్నిసార్లు మందులు కొట్టిండ్రు, ఎరువులు ఇచ్చిండ్రు, తర్వాత మీకు నీళ్ల వసతులు ఎట్లా ఉన్నది ప్రాంతంలో, ఏమన్నా కెనాల్ గాని లేకపోతే మోటార్ల బావులా ఎట్లా ఉన్నది?
1: బోర్లే ఉన్నాయి ఇప్పుడు. కెనాల్ ఉంది కానీ ఇంకా వాటర్ కరెక్ట్ అంటే తక్కువ, ఎక్కువ కెనాల్ అది బోర్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎక్కువ షేర్ పార్కం, తక్కువ పొలాలు ఉన్నాయి, మొత్తం బోర్ల పార్కమే.
0: అయితే ఇప్పుడు పత్తి దిగుబడులు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు, ఈ ఏడు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, ముందట అంటే ఎనకటి సంవత్సరం ఎట్లా వచ్చింది, అంతకు ముందు ఎట్లా ఉండే వాతావరణంలో కూడా ఇప్పుడు మనం మార్పులు చూస్తున్నాం, ఎట్లా ఉన్నది పరిస్థితి పంటలది?
1: ఈ సంవత్సరం మంచిగా ఉంది, వర్షాలు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం కాదు. తర్వాత ఇప్పుడు ఈడికి నుంచి ఇంకొక 15-20 రోజులు పడితే ఏం కాదు, అక్కడ నుంచి వర్షాలు బంద్ కావాలి. వర్షాలు బంద్ అయితేనే పోదు. పోయిన సంవత్సరం ఎక్కువ ఎవరేజ్ రాలేదు, బాగా పత్తులు బాగా లాస్ అయినాయి. వర్షాలు ఇప్పుడు మన ఒక 15-20 రోజులు అయితే సరిపోతాయి, కానీ పెద్ద వర్షాలు లేవు ఈ సంవత్సరం, చిన్న వర్షాలు ఉన్నాయి. బాగా గట్టిగా పడితే చెరువు ఎండిపోతే, చెరువు బోర్ అంటే వాటర్ గవర్నర్ వాటర్ తక్కువ ఉంది. సరి
0: ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి ఇప్పుడు ఇట్లా వ్యవసాయం చేయబట్టి?
1: వ్యవసాయం చిన్నప్పటి సంది చేస్తున్నాం కానీ అంతా హెడేయలేదు, కానీ వ్యవసాయం చేయబట్టి ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఈ 15 ఏళ్ల నుంచి కొంత మీకు ఒక అవగాహన ఏర్పడ్డది, ఆ అవగాహన అనుభవంతో చేసుకుంటూ వస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయంలో పద్ధతులలో ఏమైనా మార్పు వచ్చిందా? మరి ఎట్లా మందుల వాడకంలో చూసినట్టయితే రసాయన ఎరువులు ఎక్కువ వాడతారా ఈ ప్రాంతంలో, లేకపోతే ఏమైనా సహజ పద్ధతులు సేంద్రియ వ్యవసాయం అట్లా ఏమైనా చేస్తారా?
1: రసాయన పద్ధతులనే వాడతాం, సేంద్రియ అయితే లేదు మనం అయితే ఇక్కడ. మొత్తం ఇది ఎరువులే కానీ మేము తక్కువ, వేరే వాళ్ళు ఎక్కువ కొద్దిగా, మాకేంటంటే బర్రెలు కాబట్టి ఎక్కువ ఎరువు తక్కువ అంటే తక్కువ వాడతాం అది.
0: అయితే ఇప్పుడు పత్తి గురించి చెప్పిండ్రు, ఇంకా మీరు చేసే పంటల్లో పసుపు, వరి ఈ రెండు కూడా ప్రధానమైన పంటలే. మరి వరి గురించి మాట్లాడుకుందాం, వరి ఎంత విస్తీర్ణం లేచిండ్రు, ఏ రకం వరి వేసిండ్రు?
1: సరే సన్న రకం వేసినాం, సోనా మసూర్.
0: ఇప్పుడు ఎట్లా, ఏ దశలో ఉన్నది వరి?
1: ఇప్పుడు చిన్న ఉన్నది, ఇప్పుడు అంటే గంట పోయడంలో ఉంది, పెరగడంలో ఉంది. ఇప్పుడు ఇంకా టైం పడుతుంది కదా, టైం పడితేనే ఏర్పడుతుంది మనకు.
0: ఎన్ని వదిలే నారాయణకి?
1: నారాయణకి దగ్గర 2 నెలలు అవుతుంది, మనం వేసి 1 నెల అవుతుంది.
0: నాట్లు వేసి 1 నెల అవుతున్నది, నారు పెంపకం చేసి 2 నెలలు అవుతుంది. ఎట్లా నారు అంటే కూలీలతో వేసిందా, ఏమన్నా మిషన్ ట్రాక్టర్లతో ఏమన్నా వాడుకున్నారు, వాడిందా?
1: కూలీల బట్టే, మిషన్ బట్టి వేసుడు లేదు, మొత్తం కూలీల బట్టేసుడే ఇక్కడ మొత్తానికి, మిషన్ ఏర్ లేదు ఇక్కడ.
0: ఇప్పుడు వరిలో దోమపోటు ఇట్లాంటి కొన్ని ఉంటే సమస్యలు ఏమన్నా షురైనాయా, ఎట్లా ఉన్నది పంటలు?
1: ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి, అది పుట్టకచ్చి నుంచి ఉంటాయి దోమపోటు.
0: ఇట్లా మరి అవి పుట్టకొచ్చినాక.

0: ఈ దోమపోటు నుంచి పంటను కాపాడడానికి ఏం చేస్తారు?
1: మందులు కొట్టడమే కదా, మందులు కొడితేనే దోమపోటు పోతుంది.
0: ఎంత దాకా వస్తాయి అనుకుంటున్నారు దిగుబడి వరిలో?
1: ఇంకా ఏం దిగుబడి చెప్పలేము మనం.
0: ఇప్పుడు ఇంతకు ముందు వేసినప్పుడు ఎంత వచ్చినాయి దిగుబడి?
1: కాలం బట్టి ఎవరేజ్ వస్తుంది, కాలం తక్కువ ఉంటే ఎవరేజ్ ఎక్కువ వస్తుంది, కాలం ఎక్కువ పడితే ఎవరేజ్ తక్కువ వస్తుంది.
0: అయితే ఇప్పుడు మీకు వస్తున్న దిగుబడి ఎట్లా అంటే పడతలు తింటదా లేకపోతే నుక్సానేనా?
1: ఈ సంవత్సరం ఎవరేజ్ వస్తాయి, ఈ సంవత్సరం కాలం అనుకూలంగా ఉంది కదా, పొలానికి సరిపోతుంది, వాటర్ తక్కువ ఉంది కానీ ఎవరేజ్ వస్తాయి ఈ సంవత్సరం.
0: అయితే ఇప్పుడు వరి గురించి మాట్లాడుకున్నాం, పసుపు గురించి చెప్పండి. పసుపు ఎన్నొద్దులైంది, మీరు పసుపు వేసి ఇప్పుడు ఏ దశలో ఉన్నది, ఇప్పుడు ఏమేం ఎగుమతులు చేయాల్సి ఉంటది, ఈ పసుపులో ఏం చేస్తున్నారు?
1: పసుపులో ఇప్పుడు ఏ దశ ఉందంటే ఒక ఫీట అందాజు హైట్ ఉంది, దానికి ఎరువులు చూసుకోవాలి కదా, దాన్ని ఏం చెప్పలేము. ఇప్పుడు టైం పడుతుంది, ఎంత మెయింటెనెన్స్ ఉంటే అంత ఎవరేజ్ వస్తుంది.
0: ఎప్పటిదాకా వస్తుంది పసుపు చేతికి?
1: పసుపు జనవరిలో వస్తుంది, జనవరి ఫిబ్రవరిలో దాన్ని ఏర్పడుతుంది.
0: ఇప్పుడు ఈ పత్తి పొలం పసుపు వేస్తున్నారు కదా, ఈ పంటలు తీసినాక ఏమేస్తారు మళ్ళీ వీటి జాగాల?
1: ఈ జాగాల పత్తి జాగాల మళ్ళా మొక్క వేసుకోవచ్చు, వరి జాగాల మళ్ళా వరి వేసుకోవాలి, వేరేది ఎవరేజ్ రాదు, వేస్తే కూడా అది వాటర్ ఇదైపోతుంది.
0: పసుపు తీసినాక ఏమేస్తారు?
1: పసుపు తీసినాక నువ్వాలుకోవచ్చు, సజ్జాలు అయితే వేస్తలేదు, ఇక్కడ సజ్జ వేసుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు ఇది పంటలకు సంబంధించిన మీ సాగు అనుభవాలు చెప్పిండ్రు. ఇప్పుడు పాడి గురించి మాట్లాడుకుందాం, మీకు పాడి కూడా ఉన్నది, మరి ఇందులో ఎన్ని పశువులు అంటే బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి.
1: బర్రెలే ఉన్నాయి మనకు, ఆవులు లేవు, బర్రెలు ఉన్నాయి ఒక 20 దాకా.
0: ఇప్పుడు ఈ 20 బర్రెలు ఎక్కడ అంటే మన దేశవాళీ రకమేనా, ఇంకా అందులో వేరేమన్నా బయటకు వెళ్ళి ఇచ్చినవి ఉన్నాయా?
1: మన మామూలు లోకల్ ముర్రాయి ఉన్నాయి, బయట లేవు, మన లోకల్ ముర్రాయి.
0: మరి వీటికి సంబంధించిన ఆలన పాలన ఇట్లా ఎవరు చూస్తారు, ఇట్లా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు వీటికి?
1: వీళ్ళకు కరెక్ట్ టైం మెయింటెనెన్స్ చేసుకోవాలా, కరెక్ట్ దానా వేసుకోవాలా, ఏదైనా ఉంటే దాన్ని చూసుకోవాలా, దానికి ఒక కూలి ఉన్నాడు, నేను చూసుకుంటా.
0: ఎట్లా అంటే ఇప్పుడు ఈ బర్రెలకు సపరేట్ గా ఒక ప్రత్యేకంగా ఒక పాక లాంటిది అట్లా ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా లేకపోతే ఇంటి దగ్గరనే కట్టి చేస్తారా?
1: పాక ఏం లేదు, ఇప్పటికైతే రేకులు ఉన్నాయి అంతే, నార్మల్ గా షెడ్ ఉండాలి, అసలు షెడ్ ఉంటే కరెక్ట్ ఉంటది, కానీ మనకు షెడ్ లేదు, షెడ్ ఉంటేనే అది పోపు మంచిగా ఉంటది.
0: ఇప్పుడు 20 బర్రెలు ఉన్నాయి కదా, మరి పాల దిగుబడి ఎట్లా వస్తుంది, రోజుకి ఎన్ని లీటర్ల పాలు వస్తాయి, ఈ పాలని మీరు ఎక్కడ అమ్ముతారు?
1: పాలని మంచిగానే మనకు దిగుబడి ఉంది, కాకపోతే మెయింటెనెన్స్ బట్టి ఎవరేజ్ వస్తాయి, మెయింటెనెన్స్ తక్కువ ఉంటే తక్కువ వస్తుంది.
0: ఇప్పుడు అందాజ ఒక్క బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది?
1: మన దగ్గర అయితే 5-5 ఇస్తాయి, దాని మెయింటెనెన్స్ కాబట్టి మనకు వస్తాయి, మెయింటెనెన్స్ లేని వాళ్ళదంటే కష్టం. గానీ
0: ఎట్లా మరి ఒకసారి వెండుతారా పాలు, రెండు పూటలు ఇస్తాయా పాలు బర్రెలు?
1: పొద్దున సాయంత్రం రెండు పూటలు ఇస్తాయి.
0: ఇప్పుడు ఈ పాలని ఎక్కడ అమ్ముతారు?
1: నిర్మల్ నిర్మల్ పోషిస్తాం.
0: అంటే ఇంటింటికి అంటే వాడకమా లేకపోతే హోటళ్లలో కూడా ఇస్తారా?
1: మిల్క్ సెంటర్ లో ఇస్తాం.
0: అంటే నెలకు లేదా రోజుకు అందాజ ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు ఇట్లా బయట?
1: బయట అంటే పొద్దున సాయంత్రం అంటే 100 లీటర్ వస్తాం.
0: ఇట్లా ధరలు ఎట్లా ఉన్నాయి మరి పాలకు సంబంధించి?
1: 76 రూపాయలు ఉన్నాయి, దానికి కూడా బాగా రేటు ఉంది, కల్లి అయితే 5000 క్వింటల్ ఉంది.
0: అట్లాగో మీకు వ్యవసాయం ఉన్నది కదా, మరి ఈ బర్రెలకు సంబంధించి పచ్చి మేత కోసం మీరే గడ్డి ఏమన్నా పెంపు చేస్తారా లేకపోతే బయటకు వెళ్ళి తెచ్చిన దానా ఎండుగడ్డి ఇవే పెడతారా?
1: ఇప్పుడు ఏం ఎండుగడ్డి పెడతాం, మళ్ళా తర్వాత పొలాలు కోసినప్పుడు మళ్ళా గడ్డలకి అది ఇస్తాం పచ్చిగడ్డి. ఇప్పుడు బయట మేసొచ్చుడే,
0: బయట తీసుకుపోయి మేపకరాతందుకు కూలీలు పెట్టిందా?
1: ఒక కూలీ ఉన్నాడు మేపదందుకు, అతను మేపుకొస్తాడు, కొద్దిగా బయట పడితే పట్టుకున్నాం అక్కడ మేపుతాడు.
0: ఇప్పుడు ఈ బర్రెలకు సంబంధించి ఇప్పుడు ఇది వానాకాలం, కొన్ని రకాల వ్యాధులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి కదా, మరి బర్రెలకు ఆరోగ్య సంరక్షణ లేదా వాటి కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాటికి ఏమైనా టీకాలు ఇప్పించుడు, డాక్టర్ కు చూపించుడు అట్లా ఏమైనా చేస్తారు?
1: ఏమన్నా మేత మేయలేదంటే ఏంటనే డాక్టర్ పిలిపించి ట్రీట్మెంట్ చేపిస్తాం, లేకపోతే అది ఇది కాదా బాగా ఇది అయిపోతుంది, కాబట్టి ముందు ముందే జాగ్రత్త తీసుకుంటాం దాన్ని.
0: అయితే ఒక పక్క పత్తి వరి పసుపు ఈ మూడు ప్రధాన పంటలతో పాటు ఇంకా వేరే పంటలు సాగు చేస్తున్నారు, మరోవైపు పాడి పరిశ్రమ కూడా నిర్వహిస్తున్నారు, అంటే పాడిని కూడా పెంపకం చేస్తున్నారు. ఈ రెండిటితోని పోలిస్తే ఎట్లా అనిపిస్తున్నది, ఏది మంచిగా ఉన్నది?
1: ఇప్పుడు ప్రజెంట్ అయితే పాడే ఉంది మంచిగా, ఇక దాన్ని టైం పడుతుంది కాబట్టి అది నెలలు గడుస్తాయి. ఇది ఏంటంటే ఎంటర్ ప్రేమెంట్ ఉంటది, ఇది పాడే బాగుంటది.
0: అంటే ఇప్పుడు ఈ పంటల దిగుబడులు అనేటివి సీజన్ బట్టి ఉంటాయి, పాల దిగుబడి మాత్రం ఏడాది అంతా ఉంటది. ఏడాది అంతా ఒక ఆదాయం తెచ్చిపెట్టే వనరు పాడి పరిశ్రమ, అంతే కదా?
1: అంతే, రోజు రోజు కలెక్షన్ ఉంటది కాబట్టి ఇది పోపు, అదిగా టైం పడుతుంది. ఇప్పుడు పెడితే అది 4-5 నెలలు టైం పడుతుంది. ఇది ఏంటంటే ఏంటంటే మనకు పేమెంట్ వస్తుంది కాబట్టి ఇదే పోపు.
0: చాలా సంతోషం ముఖ్యరావు ప్రసాద్ గారు, మీ పంటల సాగు అనుభవాలతో పాటు పాడి రంగానికి సంబంధించిన అనుభవాలను కూడా మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పంటల సాగు, పాడి పశువుల పెంపకంలో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామ రైతు ముఖ్యర ప్రసాద్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1800-1551.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1800-1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా గురువారం, శనివారం, మళ్ళచ్చే మంగళవారం రాత్రి 7:30 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమంలో అపరాల సాగులో మెళకువలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, అదైనాక సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే

0: కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2005 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పిఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
0: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
1: సార్, మంచి క్వశ్చన్. పిఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యత క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పిఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పిఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్ధితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్డు కలుపుతుంది, ఒక ఏం డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
0: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు, టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్

0: అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్ ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషన్ క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యతా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అన్ని విధానంలో పనులు చేపడతారు. పిఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1 లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సార్ అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, సిబిఆర్ టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడ్ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్ మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్ మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్ పిఎంజేఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఐయు క్వాలిటీ కంట్రోల్. పిఐయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఐయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఐయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిషన్ సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అనేవచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ అవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు.

0: దాన్ని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోను ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది, అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోని కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్, అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం, అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బుల నుంచి పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చు అండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ఉషారు. ఇది సినిమా పాటల జోరు, పసందైన పాటల కోసం సాగే షికారు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా. మరి హుషారులో మీకు నచ్చిన పాటల్ని షికారు పట్టినారంటే 08732 STD కోడ్ జత చేసి 29581

వాళ్ళకి లేదా 2300081కి ఫోన్లు చేయండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా చిన్న అల్లుడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి కడప నుంచి ఓబుల్ రెడ్డి ఫోన్ చేసింది, వారితో మాట్లాడదాం. హలో
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎట్లున్నారు?
2: కడప నుండి ఓబుల్ రెడ్డి సార్.
1: హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? అంటే శుక్లాంబరధరం. తప్పకుండా వినిపిస్తాం. మా కార్యక్రమాలన్నీ వింటా ఉంటారా? కడప కదా, అక్కడి యాసకు ఇక్కడ ఆదిలాబాద్ యాసకు బాగా తేడా ఉంటది. మా యాస ఎట్లా అనిపిస్తుంది? అవును, అంటే అర్థమైతే ఉంటదా మా భాష యాస? అర్థమైతే ఉంటదా కొన్ని పదాలు? మంచి అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట విందామా? మరి చెప్పండి. వీరందరి కోసం వినాయక చవితి సినిమా నుంచి ఈ పాట.

0: ఇది ఆకాశవాణాదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మజేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి రూపేందర్ నిపాన్ నుంచి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఉషారుకు ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? అయ్యప్ప నుంచి. అయ్యప్ప పాటనా? అయ్యప్ప ఓ అయ్యప్ప, ఏదైనా ఒకటి. ఏం చేస్తుంటారు మీరు రూపేందర్ గారు? పాట వినిపిస్తాం
1: కానీ.
0: కైకిలు చేస్తారు. ఇలా పోయిండ్రా మరి? ఎంత ఉంటది రోజుకు కైకిలి? ఆహా, అంటే మందుల పిచికారి చేస్తే ఒక బొమ్మకు 500. అట్లా రోజుకు ఎన్ని బొమ్మలు కొడతారు? ఒకటి ఒకటి సమ కొడతారు. ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా రేడియో ఆన్ చేసుకుని ఆ పాటలు కార్యక్రమాలు వింటా ఉంటారు కదా? మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు మీరు కోరిన అయ్యప్ప సినిమా నుంచి ఈ పాట విందామా మరి?
1: ఓకే సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. శ్రోతలు, మీరు కూడా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాట అడగవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మన ఈ కార్యక్రమానికి చంద్రహాస్ నెల్లూరు నుంచి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: శుభ సాయంత్రం అండి. ఎట్లున్నారు? హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తారక రామ నుంచి హాయ్ హాయ్ వెన్నెలమ్మ. తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
2: డిగ్రీ కంప్లీటెడ్ అయింది
1: సార్. అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు?
2: అవును సార్.
1: డిగ్రీ అంటే ఈ మధ్య అయిపోయిందా? మంచిగా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
2: థ్యాంక్ యూ సో మచ్.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి పిప్పలకోటి నుంచి గంగన్న ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. గంగన్న గారు హుషారుకు ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? ఆడవే అందాల అనే పాట. తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు, అంటే ఏ పని చేస్తా ఉంటారు? అడ్డ పని ఇప్పుడు ఊళ్ళల్లో ఇప్పటికి ఉన్నాయి అంటే చాలా మంచిది కదా. ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి ఎక్కువ? ఒకప్పుడు మస్తు ఉంటుండే కదా. హలో, సరిగ్గా వినబడట్లేదు. సిగ్నల్ ఉందో లేదో మీ ఫోన్కి? మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

అందరి నీరంజింపచేయు ఆడవే అందాల సురభామిని.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నవద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి తమకు నచ్చిన పాటలను అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. మరి ఇప్పుడు విందాం మృగరాజు సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి ఆ పిప్పలకోట నుంచి రామన్న ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి రామన్న గారు. ఫోన్ చేసిండ్రు హుషారుకి, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఏ పంటలు వేసిండ్రు? మరి గణేష్ని నిలబెట్టుకున్నారా? ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలు జరుపుతా ఉన్నారా? మరి ప్రశాంతంగా బయట ఉండి కూర్చొని రేడియో వింటా ఉన్నారు కదా? మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు రామన్న గారు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి?
1: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.

ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గలనొళ్ళు రేపు పొద్దుగాల 8:40 ప్రసారం అయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:40 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా 9:30 తిరుమల తిరుపతిలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, 2026లో భాగంగా నిర్వహించే పెద్ద శేష వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. మళ్ళా 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుడిని ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుకున్నప్పుడు

యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురుదృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతలయందు మణికట్లయందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. ఎస్టియాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జవ్ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం, చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా, చైర్మన్ ఈఓ గారు, జేఈఓ గారు మొదలు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపు

0: తరపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకీమావాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః, అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారు ఎడవ వైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకొని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం.

స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనవగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి, ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా, బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ, ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన కమనీయమైన రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే, ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే, ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము, శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీష దేవ శ్రితజన రక్షక, భక్తిందలతు నిన్ను శక్తి కొలంది, కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు, శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష క్షితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపు.

0: చేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతు నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలు ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యా అనంటే, బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్రపణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి ఏడు పడగలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలుగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతత సహస్రపణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన

0: మనకి దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా అన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి, కలౌ దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః, అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వత సర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య, భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమట మాట వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని, ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు.

0: మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ మాతృత్వము సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణా సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి సేవారక్తికి శరణాగతికి తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయ దేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేషవాహనాన్ని నిర్వహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
1: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. సూదన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

మన పురాణాలు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇందులో బుర్ర కథ, ఒగ్గు కథ, గుడిగే జంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. సత్యవతి దేశాంగి మహారాజుకు పిల్లలేక బాధపడుతూ ఉంటారు. నీ భర్తకు రెండో పెళ్లి చేస్తే సంతాన ఫలం ఇస్తానని చెప్తాడు శంకరుడు. పరాయి పిల్ల నుంచి భర్తకు పెళ్లి చేసే బదులు తన చెల్లి శ్రీముత్యంతో పెళ్లి చేస్తుంది. ఆమె లేనిపోని నిందలేసి అడవికి వెళ్ళగొడితే దైవకృపతో ఇద్దరు కొడుకులు పుడతారు. ఎదిగిన కొడుకులు జరిగినదంతా తెలుసుకొని తన తండ్రి వద్దకు వెళ్ళి ఎవరిది తప్పో నిరూపిస్తారు. ఇప్పుడు విందాం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ

పనిగా ఎండ తలుచులు యాద ఉండగా మన మూతలుచులు పచ్చని పురు పనిగా తలుచులే గంగ నువ్వులమ్మ గంగ లేకుండా ఈ జలం గడియాగదమ్మ నీరు లేకుండా ఈ జలము నిమిషం ఆగబోదు ఆగేది గంగ వనక తల పోసుకునేది గంగ వనక తొక్కేది గంగ మొక్కేది గంగ సకల పాపాలు వాపిన సత్యవీర గంగా దేవ దేవ దానవ మానవ యోధాను వదలగల ప్రాణాధార నువ్వే గలవు తల్లి అగో గంగను వదలసి గద్దేశం మొక్కి వనక చేతిలో శరణం దలిచి చెయ్యెత్తి మొక్కిరా అటువంటి వల్ల విజ్ఞలేశులు మరి

0: మాత్రమా గంగ పాత్రం అలా ఉండని గాని గణేశుని పాత్రం ఇలా ఉండని.
1: నాయనా, చెప్పబోయే కథ శ్రీమూర్తిం ఒక్కు కథ. మొదటి భాగం చెప్తున్నాం. కథ చెప్పేవారు ఎవరంటే, బొప్పనపల్లి రాజలింగు కళాబృందం, ప్రధాన కథకులు బొప్పనపల్లి రాజలింగు, సహాయకులు బొప్పనపల్లి రాజకుమారు, బొప్పనపల్లి మల్లేషు, డోలు కడారి హరీషు, తాళం సల్ల రాయమల్లు. మా గ్రామం వెంకర్రావుపేట, మండలం లక్షలపేటు, మా జిల్లా మంచిర్యాలు. శ్రీమూర్తిం ఒక్కు కథ 5 భాగాలుగా చెప్తున్నాము.

మండియ నగరంలో మన రాజకచ్చేరి కాడవరగా రాజుగారి ఉద్దేశం ఎడమల ఏంటి ఓసుకొని కుడిలో బంగారం ఓసుకొని ముంగట ముత్యాలు రాసి ఓసుకొని

ఏ దానము చేసాడు కాదు దేవా పరదేవుడు మెచ్చ బలమౌడి కట్టలు ఉరదేవుడి మెచ్చ వలమౌడి కట్టలు సాంబశివుడు మెచ్చ సంతానం ఇవ్వవోడి అయ్యయ్యయ్యో పొద్దరగ సూర్యుని ఎలుగు తెరగ చంద్రుని ఎలుగు అనగా ఈ దానం ఏమో లోకలు గెలిగంత ఉన్నారు ఆయన దైవమా ఎండకుండా వాళ్ళు నీళ్ళు నీళ్ళకుండి వైపు అన్నం పెడుతున్నారు అమ్మవారు సత్యవరదాలు దేవుడా దేవా గోలు గోలు అంటే గోలుతున్నది కొడుకులు లేని కోరికతో బాల లేని పవలతో పిల్లలు లేక బిగుతు వాళ్ళు అమ్మవారు సత్యవరదాలురా రారాజు రాజ కచ్చిరి ఏళ్ళు మాత్రం ఆ యొక్క లో ఇళ్ళ వద్ద ఏళ్ళ వస్తాం.

మరి నాయనటువంటి అమ్మవారి సత్యవాత అమ్మ భర్త మాట విన్నది అమ్మవారి సత్యవాత నా భర్త కాటం వెళ్ళిపోతానా అని ఈ ఆడవాళ్ళకైనా కానీ భర్తతోనే బాగా వంటలు ముఖంతోనే మోక్షం వంటలు పురుషంతోనే పుణ్యమంటారు అయినా మరి భర్త మెచ్చిన బతుకు బండల బండ అంటారయ్యా మొగడు మెచ్చిన బతుకు మొద్దుల మొద్ద అంటారైనా సత్యవాత అమ్మ సింహతో బతుకాలి నివాళి కవల్లి కందమ్మ కాస్త

మరి భర్తన తోలు కచ్చింది సత్య భర్తరాలు కట్టుకున్న భర్తకు అన్నం అండి అన్నం పెట్టినది. మరి అన్నం తిన్న తర్వాత సత్య భర్తరాలు భర్త ముఖం చూసింది, ఓ నాదా దేశంకి మహారాజు నాదా, రాజ్యం ఉద్దేశం వెంట బంగారం ఉన్నది నాదా, అమ్మని పిల్ల వాడి పిట్ట లేరు నాదా, బాబాని పిల్ల మోసిన కొడుకు లేరా అని సత్యవర్ధరాలు ముఖాన్ని

మన ప్రాణం వెళ్ళిపోయినాడు నాదా, మీద వాడు ఎడిసి ఆడిపిట లేదు నాదా, మనం చచ్చిపోయినాడు నాదా, గట్ట మిషన్ ఇచ్చి కథలు మొక్కసాలు వేసే కొడుకోలేరు నాదా. శుభకార్యమా ఇన్నాడు మంగళారతి వాటి ఆడిపిట లేదు నాదా, రాకెట్ల పండుగ వస్తే రాకెట్ కట్టే బిడ్డ లేదు నాదా, కొత్తులు కట్టుకుంటే కూర ఆడిపెట్టే

0: సత్యవార్త నాలో మొఖాన కుంగబెట్టింది, కలగల కలగల కన్నీరు చేసినాది.
1: నారి ఒయ్యారి నాశది పూల బంది కులసకి ఓ గుణ వందల బామ సత్యవాది. కొడుకులు లేని కోరిక తోని, బాల లేని బొమ్మలతోని, పిల్లలు లేని దిగుదలు పడి దేనికి ఏం చేస్తావబ్బా? సాట పడ్డప్పుడు వడుక్కున్నా ఒక రాత బలం, ఆ పుణ్య బలం అంటారమ్మా. సాట పడినాడు గీత, కాట పడ్డ తప్పదంటారమ్మా. కడుపులు లేక బిడ్డ లేకని బతకని అంటావా బామా సత్యవాతి? కడుపులు మాత్రం ఆ యొక్క ఏడు ఒక నావాలి ఇంటి బంగారం పోసుకుని, ఏడుగురు బెత్తలు మాత్రం ఆ యొక్క బాటకు బత్తాలేసి తిరుపతి రంగమనగా పోనంది మానంది కలిసి కామాక్షి వల్ల తిరిగి వస్తాము.

చిలికలేనటువంటి శృంగారవన మేలు పూతకాతలేని పొడవు వృక్షము ఎలా చేతికి కాసేవరి దాత ఎలా పాపకరము ఋషేను పండిన పలమేల పండుకున్న పలమేలనమ్మా

అక్క పిల్ల అక్కడ రాదు, చెల్లె పిల్ల చీతికి రాదు, పరాయి పిల్ల కాదు విడతాయి, పైకం చేయటం పదలాసేట అంటారు మాయమ్మ. పరాయి పిల్లని తీసుకొచ్చుకుని నెత్తి కుళ్ళబెట్టి బుద్ధించుకున్న బుద్ధి.

వేకా దే ఆ యొక్క రాజ దేశంగి రాజు ఏడు నాగమల్ల ఎండి బంగారం పోసుకోని కుర్చు తప్పిన పచ్చని పల్లెకలు కూసుకోని కొడుకుల్ని

వాళ్ళు ఏనగలవు బట్టు బామ్మలు గొర్రెలు కొమ్మటి కమ్మరి కుమ్మరి సార సాగలే గోళ్లకు వెళ్ళలేక కొడుకులు ఏరి బిడ్డలు ఏరి దేవుడు ఒడిగట్టెను సత్యవాది ఎమ్మడున్న దాచవాళ్ళు లోగిళ్ళకి దాచవాళ్ళు పాదాలు అడుకుని పైజాలుకుంటారట. అయ్యో సంతానం అయిందా తల్లి అంటే తమ సంతానం ఏ దేవుడు ఊరగట్లేదనగలి పంచన్న పాపగారు కూల్చన్న కులా దోగురాలని పాప కాలు మేం కలుక్కుంటుంది. ఏడగురు దాచవాళ్ళు వెళ్ళి పోతున్నారు తండ్రి పాపత్రాలని ముఖం చూసిన బాగు.

0: అటువంటి ఒక్క మాటలు కాగలేక అమ్మవారు సత్యవ్రతలాలు అటువంటి ఒక్క రాను పోను అద్దల పవను లోపల టుంకుడు ఉయ్యలు కూర్చొని అమ్మవారు అటువంటి మోకాలు విధంగా కాయక మోసై పెట్టుకొని
1: మరి నాయన అటువంటి అమ్మవారు సత్యవాత అమ్మ దాసల మాటకైనా మొఖం చిన్న గుచ్చుకున్నా సత్యవాతరాలు లోకిళ్ళలో కూర్చుండి శంకరాబాగ వందనాగారి పని కొడుకొల్లి బీటలు లేక కొల్లారి మల్లి కట్టి కొడదేవతలు పూజలు చేసిన గాని ఏ దేవుడి గారు వచ్చి అమ్మ మీ గర్భాన సంతాన బలం ఉన్నది లేదని చెప్పినా దేవుడు లేకపోయాను సత్యవరద రాలు పిల్లగాళ్ళు కాలేదని చెప్పి తల్లి మొఖాన కొంగు పెట్టే ఓ దేవుడు మొఖాన కొంగు పెట్టే నారాయణ అయ్యా ఎడవున్నావు.

మరి అంగవాడి మొక్కుతుంటే మోకాలు కాలుగాసిన అయ్యా పడిపడి మొక్కుతుంటే నసలు కాలుగాసిన అది అయ్యా ఇక నన్ను వాదుకో బాబో దేవుడు ఎండుకొండ పిండి గాను నారాయణ అయ్యా ఎక్కిన నంది కాళ్ళు ఇరిగినాయా పట్టుకున్న శూలము ఇరిగినాదా శంకరాని గురికొండ

నాకత్త మలుకోవా నారాయణ శంకర భగవంత, నా గర్భాన కొడుకులు లేరు తండ్రి, నా గర్భాన బిడ్డలు లేరు తండ్రి, నా గర్భాన పిల్లలు లేకపోతే నిన్ను

0: శంకరాని గురుకుండ అయ్యందారాయో ఓ దేవుడా.
1: కైలాసవాసలు ఇచ్చనందన ఓ లీల వరుడ త్రిశూలము చేత పట్టుకున్న నిషేధలు ఉన్న శూల విరియమూల పడ్డదా. ఎక్కిలి ముక్క నంది కాలు ఇరిగినాయని గుడిగుండంగానని కలకల కలకల కన్నీరు తీస్తే

ఒరే దేవతలారా, ఇది ఏమి కలివాయా? ఎగరగంట ఎగుతుంది, మొగరిగంట మొగుతుంది. అటప్పుడు గుడి మీద నందుల మాత్రం ప్రేమికలు వేస్తున్నాయి. అటప్పుడు మాత్రం సూర్యరాజు మబ్బుల దాగుపడి మబ్బు ఎలా నాగుతున్నది. భూలోకమా, యమలోకమా, దేవలోకమా, వైకుంఠమా, సత్యలోకమా, ఎక్కడ ఎవరు కన్నీరు? 70 కోట్ల దేవగణాలు, 30 కోట్ల ముద్ర గణాలు, వాయుపరమేశ్వర శ్రీ శూలం వరదరుని వరదరుడివి. సత్యది పుట్టేది, పెరిగేది, కుంగది నీకు ఏర్పాటు మాకేం ఎరగాలంటూ

పెద్దవుల పాప రకంగా మాత్రం అరచేతులు అనుకుపడుతుంది వాయు అమ్మవారు సత్యవ్రతరాలు. పాండ్యనగర లోపల దేశంగా రావు సత్యవ్రతలు అంటే వండదానం, అత్రదానం, ఆగుదానం, గోగుదానం, భూదానం, సువర్ణ దానం చేస్తున్న మహాభక్తులు వాళ్ళు. కొడుకులు లేరు, బిడ్డలు లేక కోడి యాత్ర తిరిగి వచ్చిండ్లు. మరి వాళ్ళందరూ సంతానం ఉన్నదా లేదా? అరే చేయి చూస్తుంటే జరిగేది జరగబోయేది ఏర్పడుతుంది శివునికి. దేశంగరాజు మరుకు లెక్క వాడాలి, మారుమనం తెచ్చుకోవాలి, సౌతి పోరుకు సంతానం అవుతుందని చెప్పి భగవంతులు మాయమాయి అంటే మాత్రం అర్ధవరాత్రి కలిగి అందరి

0: ఈ భరతమునిగ రాజా దేశం గ్రాంధి మనకు లెక్క వాడాలి, మారవం తెచ్చుకోవాలి, సౌతికి సరిమీర కడితే సౌంతలో పోరుకు సంతలం అయితే చెప్పు. కళలో ఐదు ముచ్చారు చెప్పి శటాన్ని చెప్పగొట్టి నన్ను కొట్టి మతాల మాయ వైశ్యుడు వెళ్ళిపోతా ఉన్నాడా? సత్యవదనాలు ఆలోచనలు చేస్తున్నది అయ్యాల.
1: మరి ఆత్మనాత్రికాలకి గాంధారి మాంధారి ఎలా లోపల భగవంతుడి

మరి అయ్యో నాదా మన గర్భాన్ని పిల్లగాళ్ళు కావాలంటే నాదా నువ్వు రెండో పెళ్లి వేసుకోవాలి నాదా రెండో పెళ్లి వేసుకుంటే నా గర్భాన్ని సంతాన బలం అవుతుంది అయ్యా మరి నాయనా ఇది సిరిమూర్తి ఒక కథ ఐదు భాగాలుగా చెప్పుతున్నాము ఒక భాగం అయిపోయింది కథ చెప్పేవారు ఎవరంటే బొప్పనపల్లి రాజలింగు కళా బృందం సహాయకులు బొప్పనపల్లి రాజకుమారు డోలు కడారి హరీషు తాళం సల్ల రామల్లు సహాయకులు బొప్పనపల్లి మల్లేశు మాది ఎందుకంటే వెంకట్రావుపేట గ్రామము లక్షలపేట మండలము మంచిర్యాల జిల్లా

0: గంటలు బొగలు పీయల నాదులు గట్టిగా పోయేటి ఆనందికి శావలు చోడలు పైన చిన్న పర్వతాల మల్లయ్య శుభాకాంత దేవరహర.
1: ఇప్పటిదాకా మీరు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు.

ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. మన పురాణాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో లంబాడా సమాజం ఆచారాలు వ్యవహారాల గురించి, వారి జీవన విధానం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన విశ్రాంత పోలీస్ కానిస్టేబుల్ రాథోడ్ బహదూర్ సింగ్ చెప్పిన విశేషాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సమయం 10:07:07. మధురిమ మధురమైన ఆయన పాటలను వినిపించే కార్యక్రమం. మానవ మనుగడకు అడవులు చాలా ఉపయోగమైనవి, ముఖ్యమైనవి. మనుషులకే కాకుండా అనేక జంతువులు పక్షులకు కూడా ఇవి ఆవాసాలు, జీవనాధారాలు. స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిల రావాలు, జలజల జారే జలపాతాలు, గాలికి ఊయల్లా ఊగే కొమ్మలు, అందమైన అద్భుత దృశ్యాలు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. వీటిని కాపాడే బాధ్యత అందరిది. మరి ఇప్పుడు విందాం ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రకృతి రెడ్డి పాడిన ఈ పాట.

పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు తనకు బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. మరి ఇప్పుడు మధురిమ కార్యక్రమంలో విందాం ప్రియరాగాలు సినిమా కోసం చిత్ర పాడిన ఈ పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం శ్రీవెన్నెల సీతారామశాస్త్రి.

ఇది ఆకాశవాణిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. మధురిమలో ఇప్పుడు రోజా సినిమా కోసం బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన ఈ పాట విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమలో హాయైన పాటల్ని. ప్రేమలో పడ్డ ప్రియుడు ప్రియురాలు కనిపించగానే తన మనసులోని మాటలను పాట రూపంలో అడిగి అడగలేక ఒక మాటే అడగన అంటూ తెలుపుతాడు. మరి ఇప్పుడు విందాం దేవదాసు చిత్రం కోసం కార్తిక్ సుజాత మోహన్ పాడిన ఈ పాట. సంగీతం చక్రి, సాహిత్యం చంద్రబోస్.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరింటున్నారు మధ్యమలో హాయైన పాటల్ని. చందు ఒక దొంగ. సత్య హైదరాబాద్లో ఉద్యోగం చేయిస్తూ ఉంటుంది. సత్యని విలన్ గ్యాంగ్ వెంట పడితే సత్య చందు అడవిలోకి వెళ్ళి తప్పించుకుంటారు. ఇక రాత్రి అవుతుంది. అడవిలో సత్యకు నిద్ర పట్టకపోతే చందు జాము రాత్రి జాబిలమ్మంటూ పాటందుకుంటాడు. క్షణక్షణ సినిమా కోసం బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మధురంలో చివరిగా ఇప్పుడు విందాం ఏకవీర సినిమా నుంచి ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఇంతటితో ఇలాంటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30కు ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:56 వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో అక్కడక్కడ వర్షం పడి ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 62% ఉంది. గాలి వేగం గంటకు 6 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లో జిల్లాలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7 బావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన గుండె జబ్బులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు ఈ అంశం గురించి ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, నిమ్స్ మాజీ సంచాలకులు పద్మశ్రీ ఆచార్య దాసరి ప్రసాదరావుతో ముచ్చట. ఇంకా భేటీ శీర్షికన జలశక్తి అభియాన్, తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7 బావుకు ఇల్లు యవసం యవసం ధరల కార్యక్రమంలో అపరాల సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. ఇంకా సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 10 గంటలకు మావా కార్యక్రమంలో లంబాడ సమాజం ఆచారాలు, వ్యవహారాలు, జీవన విధానం గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన విశ్రాంత పోలీసు కానిస్టేబుల్ రాథోడ్ బహదూర్ సింగ్ చెప్పిన విశేషాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటల దాటి 1:57. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.